షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నా నేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
2: ఎబినేజరు దేవా స్తోత్రము, యెహోవా యీరే స్తోత్రము. నీవే ధనము, నీవే ఘనము.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: దయ అంటే ఏంటి? దీని గూర్చి మీరు రకరకాల నిర్వచనాలు చెప్తారని నాకు తెలుసు. కాని నిర్వచనం అంత ముఖ్యం కాదు. కాని మనము దయను ఆచరణలో పెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. మనము తినడం త్రాగడం ఎంత ముఖ్యమో దయను కలిగి ఉండడం కూడా అంత ముఖ్యం అనుకుంటే మన జీవితాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయి.
2: అంత మాత్రమే కాదు, మన లోకం కూడా రూపాంతరం చెందుతుంది, కాదంటారా?
1: తప్పకుండా మారిపోతుంది, సందేహమేమీ లేదు.
2: ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో సహోదరి ప్రసన్న గారు ఒక తల్లే తన కుమార్తెకు వ్రాసిన ఉత్తరాన్ని మనకు చదివి వినిపిస్తారు. తరువాత ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు మనతో మాట్లాడతారు.
1: మీకోసం మళ్లీ ఒక నాటికను కూడా ప్రసారం చేయబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకొనండి, మన ముఖ్య అంశం దయ. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది. ఈ 30 నిమిషాలు మీరు మాతో గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, మా కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందించాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య నాటికలను కూడా రూపొందిస్తున్నాము. మీరు కూడా వాటిని విని ఆనందిస్తారని నమ్ముతున్నాము.
1: నాకు కథలంటే చాలా ఇష్టం. నాటికలో పాల్గొంటున్న వారితో కలిసి చాలా సంతోషపడగలుగుతున్నాను. ఈరోజు వినబోతున్న నాటికలోని సన్నివేశాలన్నీ నిజంగా నాకు ఆశీర్వాదకరంగా అనిపించాయి.
0: అయితే అది చాలా మంచి కథ అన్నమాట.
1: అవును. అయితే ఆ నాటికను వినకముందు ఈరోజు మన జీవితానికి పాఠాలు అనే భాగంలో ఓ క్రొత్త విషయాన్ని వినబోతున్నాం.
0: ప్రసన్న గారు ఈరోజు మనకు ఒక ఉత్తరం చదువుతున్నారు. ఇది నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలో నుండి తీసుకోబడింది. ఆ పుస్తకం నిండా యవ్వనస్తురాలైన ఒక కుమార్తెకు రాయబడిన రకరకాల ఉత్తరాలున్నాయి. జీవితాన్ని గూర్చి మరియు తల్లులుగా మన యవ్వన కుమార్తెల విషయం మనకున్న ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఉత్తరాలవి.
1: ప్రియ తల్లులారా, మీరందరూ ఈ ఉత్తరంలోని విషయాలను విని సంతోషపడతారని, అది నాకు సహాయపడినట్లే మీకు కూడా సహాయపడుతుందని నమ్ముతున్నాను.
2: శ్రోతలు, ఇప్పుడు నేను చదువుతున్న ఉత్తరం శ్వేత చెప్పినట్లు నా కుమార్తెకు రాసిన ఉత్తరాలు అనే పుస్తకంలోనిది. యవ్వన కుమార్తెలున్న తల్లులందరూ దీన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డకు అమ్మ ప్రేమతో రాయిట. నీవు, అమ్మా, నేను అందంగా ఉన్నానని నీవు అనుకుంటున్నావా అని నన్ను ప్రశ్నించావు. నీవు అలా అడిగినప్పుడల్లా నీవు అతిలోక సుందరివమ్మా అని నీకు చెప్తూ వచ్చాను. నువ్వేమో నీవొక్కదానివే అలా అంటున్నావు, నీవు నాకు తల్లివి కాబట్టి మెచ్చుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజమే, నీవు చెప్పింది కొంతవరకు నిజం. నేను నీ తల్లిని కాబట్టి ఇతరులందరికంటే నిన్ను గూర్చి నాకే ఎక్కువగా తెలుసు కాబట్టి నీవు అందమైన దానవని నేను నీతో చెప్పగలను. నీ మెరిసే కళ్ళు, కోలముఖం చాలా పెద్దగా ఉంది అని నీవనుకుంటున్న నీ ముక్కు నాకు చాలా అందంగా కనిపిస్తాయి. నీవు చిరునవ్వు నవ్వినా లేక పకపకా నవ్వినా అది నీ అంతరంగంలో నుండి వస్తుంది. అందం అంటే అదే. కళాశాలలో నీ స్నేహితుల మధ్య నీవు పేరు పొందడంలో ఆశ్చర్యమేమీ లేదు. నీలో ఉన్న ఈ సంతోషం దేవుడు నీకిచ్చిన శాంతిలో నుండి, మరియు నేను మీ నాన్న నిన్ను ప్రేమిస్తున్నామన్న తలంపులో నుండి, అంటే అంతరంగ సౌందర్యంలో నుండే వస్తుంది. నీకు నేను చెప్పిన సుందరి అనే ఆమె కథ నీకు జ్ఞాపకముందా? ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నా సంవత్సరాలు గడుస్తూ ఉండగా వికారంగా మారిపోయింది. ఆమె చెడ్డ తలంపులను బట్టే అలా మారిపోయింది. మంచి తలంపులున్న వ్యక్తి ఎవరే కాని అందవిహీనంగా ఉండరు. నీ ముక్కు గమ్మత్తుగా ఉన్నా, నోరు వంకరగా ఉన్నా, ఎత్తుపళ్ళున్నా, నీ ఆలోచనలు మంచివైతే అవి నీ ముఖములో సూర్యకిరణాల్లా ప్రకాశిస్తాయి. కాబట్టి నీవెప్పుడూ అందంగానే కనిపిస్తావు. ఆంతరంగిక సౌందర్యం ఇతరులు, చివరికి అపరిచితులు సహితం ఆస్వాదించి ఆనందించేలా చేస్తుంది. బస్సులో ఎక్కినప్పుడు లేక దిగినప్పుడు బస్సును ఆపినందుకు డ్రైవర్కు థ్యాంక్స్ చెప్తే అతడు మరింత ఉత్సాహంగా తన పనిని చేసుకోగలుగుతాడు. లేక గర్భవతికి నీవు కూర్చున్న సీటునిస్తే తన మనసులో నిన్ను మెచ్చుకుంటుంది. దయతో కూడిన చిన్న చిన్న పనులు హృదయములో శాంతి కలిగి ఉన్న స్త్రీలో నుండే బయటకు వస్తాయి. దాని అర్థమేంటో నీకు తెలుసు. అలాగే మంచి వస్త్రధారణ మరియు పొందికగా కనిపించడం కూడా ముఖ్యమే. దాన్ని బట్టే మనుష్యులు నిన్ను, నీ విలువను పరిగణిస్తారు. నువ్వు ప్రపంచానికి చూపించగలిగే చిత్రమూ అదే. అవి పైకి కనిపించేవే గాని మనుష్యులు దాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తారు. నిన్ను గూర్చి మంచిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నా వారు పైకి కనిపించేదే చూస్తారు. అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. నిన్ను గూర్చి నీవు సంతోషంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవడానికి అందంగా కనిపించటం ఒక్కటే ఆధారంగా ఉండకూడదు. యవనస్తులుగానే ఉండిపోవాలి, అందంగా ఉండాలి అని అనుకున్న స్త్రీలెందరో వృద్ధులైనప్పుడు ఎంత బాధపడ్డారో నేను గమనించాను. నీవు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అనుకున్న భావన నీ హృదయంలో శాంతినిస్తుంది. ఆ శాంతి కష్ట పరిస్థితులలో గుండా వెళ్లడానికి నీకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి నా అందమైన బిడ్డ, ఇక నీ ముక్కును గూర్చి చింతించకు. ఇట్లు ప్రేమతో అమ్మ.
0: దయ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. వారి సందేశాన్ని విందామా?
3: ప్రియ శ్రోతలు, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్లినా ఒక విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా? నేను ఎక్కడికి వెళ్లినా కనిపించేది, వినిపించేది ఒకటే, నిర్దయ. మనుషులు అల్పబుద్ధి లేక నిర్దయ మరియు అసహనంతో ఉన్నారు. తల్లిదండ్రులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. పిల్లలు వాళ్ల బొమ్మలను, ఆట వస్తువులను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అందరూ ప్రతిదాని కొరకు వాదోపవాదాలు చేస్తారు. వాళ్లు తమను గూర్చే పట్టించుకుంటారు. ఇతరుల భావాలను గూర్చి, అనుభూతులను గూర్చి పట్టించుకునే సమయం ఉండదు, లేక ఇతరుల అవసరాలను గూర్చి తెలుసుకునే సమయం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 బైబిలు ఇలా చెప్తుంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ కనికరం అంతా ఏమైపోయింది? మనం అలా కనికరం చూపిస్తున్నామా? అబ్బే, వాళ్ల సంగతి మీకేం తెలుసు, వాళ్లను ఎవరు కనికరిస్తారండి? వాళ్లకు దయా కనికరం అన్న మాటే తెలియదు అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలాంటివారో ఒకసారి పరీక్షించుకోండి. మనందరం అలాంటివారమే. అలాంటి మనల్ని ప్రభువు కరుణిస్తే మనం ఇతరులను కరుణించలేమా? ఈరోజు నేను మీతో ఒక మహిళను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు అన్న. ఆమె ఊరు అవతల ఒక చిన్న పొలంలో పెరిగింది. ఆమెకు 12 అన్నదమ్ముళ్ళు, 1 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్లు చాలా పేదవాళ్లు కాబట్టి కూరగాయలు, పండ్లు పెంచడానికి, వాటిని అమ్మడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. మండుటెండలో పగలంతా పనిచేసేవాళ్లు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లేందుకు కూడా సమయం ఉండేది కాదు. అన్నాకు 18 వయసు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఆ పొలం విడిచి వెళ్లిపోయింది. ఆమె తన భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇల్లు శుభ్రంగా, పొందికగా అమర్చుకోవడానికి ఇష్టపడేది. ఆమెకు తెలిసింది అంతమాత్రమే. భర్తకు, పిల్లలకు వంట చేసి పెట్టడం, వారిని తృప్తిపరచడం మహానందంగా భావించేది. ఆమె చాలా నెమ్మదస్తురాలు మరియు బిడియస్తురాలు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండి ఏకాంతంగా సమయం గడుపుతూ ఆనందించేది. అన్నాను గూర్చి తెలిసిన వారందరికీ ఆమెను గూర్చి ఒకే ఒక విషయం తెలుసు. అన్నా ప్రపంచంలోకెల్లా అతి సాధువైన, కనికరము గల మహిళ అని వారికి తెలుసు. ఆమెకు సరిపడినంత డబ్బు లేదు, కాని ఆకలిగొన్న వారి కోసం ఆమె వద్ద ఎప్పుడూ ఆహారం ఉండేది. అన్నా ఎక్కువగా చదువుకోలేదు, కాని విచారంతో ఉన్నవారికి చెప్పడానికి ఆమె వద్ద ప్రోత్సాహకరమైన మాటలు ఉండేవి. ఆమె ఎప్పుడూ ఇంటి పనిలో నిమగ్నమై ఉండేది, కాని ఆమెతో ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె వారికోసం సమయమిచ్చేది. తాను చేస్తున్న పనిని ప్రక్కన పెట్టి దుఃఖంలో, బాధలో, సమస్యలతో ఉన్నవారితో మాట్లాడేది. ఇంతకు అన్నా ఎవరో కాదు, ఆమె మా అమ్మమ్మ. నా జీవితంలో ఆమె ఓ ప్రత్యేకమైన మహిళ. ఆమె చనిపోయి చాలా సంవత్సరాలైంది, కాని ఆమె జ్ఞాపకాలు, ఆమెతో నేను గడిపిన సమయం నాకెంతో ప్రాముఖ్యమైనవి. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు తరచూ ఆమెను చూడ్డానికి వాళ్ళింటికి వెళ్లేవాళ్లం. ఆమె నా కొరకు స్వయంగా చేసి పెట్టిన పిండి వంటలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. నేను కనీసం 6 లేక 8 ఒకేసారి తినేసేదాన్ని. రాత్రి పడుకునే ముందు మార్చుకోవడానికి ఆమె గౌనును నాకు ఇచ్చేది. సిల్కు గుడ్డతో కుట్టబడిన ఆ గౌను నాకు పొడుగ్గా ఉన్నా నేను దాన్ని వేసుకుని నేనొక రాజకుమారిలా సంబరపడేదాన్ని. 2 గ్లాసుల నిండా పళ్లరసం పోసి ఒకటి నాకు ఇచ్చి మరొకటి తాను తీసుకునేది. ఇక ఆ పళ్లరసం తాగుతూ ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్లం. నేను చాలా భయస్థురాలిని కాబట్టి నాకున్న భయాలన్నీ ఆమెతో చెప్పుకునేదాన్ని. నా హృదయాన్నంతా కుమరించేదాన్ని. నేను ఎంతసేపు మాట్లాడినా ఆమె విసుక్కునేది కాదు. నేను చెప్పే ప్రతి మాటను ఓపికగా వినేది. ఆమె నన్ను దగ్గరకు తీసుకునేది, బుజ్జగించి ఆదరించేది. బైబిలులో నుండి ఆదరణనిచ్చే మంచి వాక్యాలను నాకు చదివి వినిపించేది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. అలా మేమిద్దరం చాలా రాత్రి అయ్యేంత వరకు మాట్లాడుకునేవాళ్లం. నా భయాలన్నీ మాయమయ్యేంత వరకు ఆమె నాతో మాట్లాడేది. ఇక నిర్భయంగా, తృప్తిగా నేను కళ్ళు మూసుకొని నిద్రపోయేదాన్ని. మా అమ్మమ్మను నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆమె దయా, కనికరం నాపై చెరగని ముద్రను వేశాయి. ప్రస్తుతం నేను జీవిస్తున్న జీవిత విధానంపై అవి గొప్ప ప్రభావాన్ని చూపించాయి. దయను చూపించడం నా విధి. దయ లేక కనికరం అన్నది ఆత్మఫలంలో ఒక భాగం. మనంతట మనం కనికరాన్ని ఉత్పత్తి చేయలేము. అది యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ఇక కనికరమును గురించి బైబిల్ ఏమి చెప్తుందో చూద్దాం. మీకా గ్రంథము 6:8 ఇలా వ్రాయబడింది, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. మనము కనికరమును ప్రేమించాలి. కనికరమును చూపించండి అని చెప్పకుండా కనికరమును ప్రేమించమని బైబిల్ ఎందుకు చెప్తుంది? మన కనికరము మన హృదయములో నుండి రావాలని దేవుడు కోరుతున్నాడు. మనం చూపించే కనికరం యథార్థమైనదిగా ఉండాలి, ఒక క్రియగానే ఉండకూడదు. మన హృదయములో కనికరం ఉంటే ఇతరుల పట్ల కనికరం చూపిస్తాము. ఒక స్త్రీ తన నోరు తెరిచినప్పుడు ఆమె నాలుక కనికరము గల ఉపదేశము చేయాలని బైబిల్ చెప్తుంది. మనము మాట ద్వారానే కాదుగాని మన ప్రవర్తన ద్వారా కనికరమును నేర్పించాలి. మత్తయి సువార్త 11:29 యేసు ప్రభు ఇలా చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనండి. మనుషులు మనలాగే ఉండాలని వారిని మనం బలవంతం చేయకూడదు. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని ప్రేమించాలి. నా విషయం ఎప్పుడూ ఎవరూ కనికరం చూపించలేదు, నేను వారి విషయం ఎలా కనికరం చూపించగలను, అది నాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మీ విషయం కనికరం చూపించేవారు ఒకరున్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మీ పాపాల కోసం సిల్వలో చనిపోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. దానిని పొందడానికి మీరు ఏమీ చేయలేదు. మీరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడే మీ కొరకు దానిని చేశాడు. మీరు ఈ విధంగా ప్రారంభించాలి. ఇతరులు ఏ విధంగా ఉన్నారో వారిని ఆ విధంగానే అంగీకరించాలి. మా అమ్మమ్మ కనికరం గల మాటలను చెప్పడం మాత్రమే కాదు, ఆమె నాతో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం ద్వారా, మంచి సలహాలను ఇవ్వడం ద్వారా నా పట్ల కనికరం చూపించేది. ఆమె కనికరమును ప్రేమించేది. ఎంత ప్రేమించింది అంటే ఆమె ఇతరులకు చేసిన ప్రతి ఒక్కటి, మాట్లాడిన ప్రతి మాట కనికరముతో కూడినవి, మృదువైనవి. మా అమ్మమ్మ నా పట్ల కనికరముతో మృదువుగా ప్రవర్తిస్తూ నేను ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించేది. దాని ఫలితంగానే నేను నా కుమార్తెకు కనికరమును గురించి నేర్పించగలిగాను. మా అమ్మమ్మ నాకు కనికరం చూపించింది కాబట్టి నేను కూడా అలా చేయగలిగాను. కొంతకాలానికి నా కుమార్తె తన పిల్లలకు కనికరం గురించి నేర్పిస్తుంది. మరి మీ విషయం ఏంటి? మీ హృదయం దేనితో నింపబడింది? మీరు దేనిని ప్రేమిస్తున్నారు? కోపముతో, ప్రతీకారంతో, అసహనంతో కూడిన మీ మాటలు మీకు జ్ఞాపకం వస్తున్నాయా? లేక కనికరముతో కూడిన మాటలు, క్రియలు జ్ఞాపకం వస్తున్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మహిళలుగా మేము మా కుటుంబంలో మరియు సమాజంలో కనికరము గలవారముగా, మృదువైన స్వభావం గలవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ హృదయాన్ని ప్రేమ కనికరముతో నింపండి, జ్ఞానము గల మాటలతో నింపండి. వారి మాటలు మరియు క్రియలన్నీ వారి హృదయంలో నుండి వచ్చేలా సహాయం చేయండి. వారి జీవితాలు ఇతరులకు పురికొల్పుగా, స్ఫూర్తిగా నిలిచిపోయేలా మీ కృప నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, ఈరోజు మన ముఖ్యాంశం దయాని గుర్తుంచుకుంటారు కదూ. నేను శ్వేత మీకోసం ఓ మంచి కథను ఎన్నుకొన్నాం. ఇందాక మీతో చెప్పాం కదా, ఇక వినండి, ఆనందించండి.
4: చాలా కాలం క్రితం దానయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, భార్యాపిల్లలు కూడా లేరు. ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప అతనికి మరేమీ లేదు. సరైన భోజనం కూడా లేనందువలన అతడు సన్నగా గడ్డిపోచలా ఉండేవాడు. అందరూ అతన్ని గడ్డిపోచ అని పిలిచేవారు. అతడు ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్లి తనకు మంచి భవిష్యత్తు నిమ్మని దేవుణ్ణి అడిగేవాడు. ఒకరోజు అతనికి ఒక స్వరం వినిపించింది.
5: దానియా, నీవీ గుడిలో నుండి బయటికి వెళ్లగానే నీ చెయ్యి మొదట ఏ వస్తువును తాగుతుందో ఆ వస్తువు నీకు గొప్ప అదృష్టాన్నిస్తుంది.
4: దానయ్య ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. కళ్ళు నలుపుకున్నాడు. తన చేతిని గిల్లుకున్నాడు. గుడిలో తను తప్ప మరెవ్వరూ లేరు. భయంతో గుడి బయటికి పరిగెత్తాడు. ఆ తొందరలో గుడి మెట్లపైనుండి జారిపడ్డాడు. అలా దొర్లుకుంటూ కిందికి వెళ్లి చెత్తలో పడిపోయాడు. చెత్తలో ఉన్న గడ్డిపోచ ఒకటి దానయ్య చేతిలో పడింది. మెల్లిగా లేచి కూచున్నాడు. చేతిలో గడ్డిపోచ కనిపించింది.
6: ఓస్, ఈ గడ్డిపూస దేనికి పనికొస్తుంది? కానీ నేను విన్న స్వరం చెప్పింది జరగాలంటే నేను దీన్ని పడేయకూడదు.
4: ఇక దానయ్య ఆ గడ్డిపోచను అలాగే పట్టుకుని తిరగసాగాడు. కొంతసేపు అయ్యేసరికి ఒక తూరీగ వచ్చి అతని తల చుట్టూ తిరగసాగింది. అతడు దాన్ని తోలివేయడానికి ప్రయత్నించాడు. కాని అది అతని చుట్టే తిరగసాగింది. ఏం చేయాలో తోచక దానయ్య దాన్ని పట్టుకుని తన వద్ద ఉన్న గడ్డిపోచకు కట్టేశాడు. గడ్డిపోచ మరో కొనను తన చేత్తో పట్టుకున్నాడు. ఇప్పుడది ఒక గాలిపటంలా తయారయ్యింది. అలా కొంత దూరం వెళ్లేసరికి ఒక పూలు అమ్మే స్త్రీని ఆమె కుమారుణ్ణి కలుసుకున్నాడు.
7: పూలమ్మ పూలు, సన్నజాజీలు, విరజాజీలు, గులాబీలు, రండమ్మ రండి. పూలమ్మ పూలు,
8: అమ్మా చాలా ఎండగా ఉంది, నేను నడవలేనమ్మా, దాహం కూడా వేస్తుంది.
4: వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి ఎండలో తిరుగుతున్నారు కాబోలు. ఆ పిల్లవాడు బాగా అలసిపోయాడు. దాహం అంటూ ఏడుస్తున్నా ఆ అబ్బాయి దృష్టి దానయ్య చేతిలోని తూరీగపై పడగానే సంతోషంతో అతని ముఖం వెలిగిపోయింది.
8: అమ్మా అమ్మా, నాకు ఆ తూరిగ అడిగి ఇవ్వవా?
6: ఈ గడ్డిపూసనే నాకు అదృష్టాన్నిస్తుంది. కాని పాపం, ఈ చిన్నవాడు ఎండలో బాగా అలసిపోయి ఉన్నాడు. దాన్ని అబ్బాయికిస్తే సంతోషపడతాడు కదా. బాబు, ఇదిగో దీన్ని తీసుకుని ఆడుకో.
7: అయ్యా, నిజంగా మీరు చాలా దయగలవారయ్యా. మీకు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. ఈ రోజా పుష్పం మాత్రం ఉంది, దయచేసి దీన్ని తీసుకోండి.
4: దానయ్య ఆ రోజా పుష్పాన్ని తీసుకుని తన దారిను వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్లాక రెండు చేతులతో తన తలను పట్టుకుని ఒక చెట్టు మొద్దుపై కూర్చున్న ఒక యవ్వనస్తుడు అతనికి కనిపించాడు. అతడు చాలా దిగులుగా ఉన్నట్లు కనిపించాడు. దానయ్య అతని దగ్గరకు వెళ్లాడు.
6: బాబు, ఎవరు నువ్వు? ఎందుకలా కూర్చున్నావు? ఏం జరిగిందో చెప్పు.
9: నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించిన ఆ అమ్మాయికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో తెలుసుకోవాలని ఆమె వద్దకు నేను వెళ్తున్నాను. కానీ ఆమెకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు.
6: నేను కూడా పేదవాణ్ణే. నా వద్ద విలువైన వస్తువులేమీ లేవు. కాని ఇదిగో ఈ రోజా పుష్పం ఉంది. నీకిష్టమైతే దీన్ని ఆమెకివ్వు.
9: ఓ, ఈ పువ్వు చాలా బాగుంది. ఈ పువ్వు ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర కొన్ని కమల పండ్లు ఉన్నాయి, తీసుకోండి.
4: ఇక ఇప్పుడు దానయ్య చేతిలో నిగనిగలాడే మూడు కమలా పండ్లు ఉన్నాయి. ఇంతలో ఒక బండి లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని అతడు కలుసుకున్నాడు.
10: అయ్యా, నాకొక సహాయం చేస్తారా? ప్రొద్దు నుండి ఈ బండి లాగుతున్నాను. చాలా దాహమేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. దగ్గర్లో నీళ్లు దొరుకుతాయా?
6: అయ్యో, ఇక్కడ దగ్గర్లో నీళ్లు ఎక్కడా లేవే. ఈ కమలాపళ్ళు తిని నీ దాహం తీర్చుకో.
10: నిజంగా మీరు ఎంత కనికరం గలవారండి. అమ్మయ్యా, నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. మీరేమి అనుకోకపోతే ఈ సిల్క్ వస్త్రము తీసుకోండి.
4: దానయ్య మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సిల్క్ గుడ్డను జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఇంతలో రథంలో వెళ్తున్న రాజకుమారి అతనికి ఎదురయ్యింది. ఆమె చాలా విచారంగా కనిపిస్తున్నది. కాని దానయ్యను చూడగానే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
11: ఈ సిల్క్ గుడ్డ నీకు ఎక్కడ దొరికింది? ఇలాంటి గుడ్డ కోసమే కదా నేను వెతుకుతున్నాను. ఈరోజు మా నాన్న పుట్టినరోజు. నేను మా నాన్నకు ఒక రాజవస్త్రాన్ని కుట్టించాలనుకున్నాను.
6: ఈరోజు రాజుగారు పుట్టినరోజా? అయితే మీరు సిల్క్ వస్త్రాన్ని తీసుకోవచ్చు.
11: మీ ఆలోచన చాలా బాగుంది. నిజంగా మీరెంత మంచివారు. ఇదిగో దానికి బదులుగా ఈ నా బంగారు కంకణం తీసుకోండి.
6: నా అదృష్టం ఒక గడ్డి పోచతో ప్రారంభమైంది. ఇప్పుడు బంగారు కంకణం దొరికింది. ఇంత మటుకు చాలే.
4: దానయ్య ఆ బంగారు కంకణంను అమ్మి వచ్చిన డబ్బుతో ఒక పెద్ద వరిచేను కొన్నాడు. దానిలో కష్టపడి పనిచేశాడు. దాని దిగుబడి ప్రతి సంవత్సరం పెరగసాగింది. త్వరలో అతడు ధనవంతుడయ్యాడు. కాని అతని డబ్బు అతని బుద్ధిని కొంచెం కూడా మార్చలేదు. అతడు నిత్యము ఆకలితో అలమటించేవారికి బియ్యం ఇచ్చేవాడు. గ్రామంలోని పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాడు. అందరూ ఇవన్నీ అతనికి ఒక గడ్డిపోచ నుండి వచ్చాయి అని అనుకునేవాళ్లు. కాని ఈ అదృష్టమంతా తన దయాగుణం నుండే వచ్చిందని దానయ్యకే తెలుసు.
1: నేను శ్వేత మాత్రం ఈరోజు సమయాన్ని సంతోషంగా గడపగలిగాము. మీకు కూడా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు మీకు సీడీ రూపంలో కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.
0: మనము ఒకరి పట్ల మరొకరం దయ కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డాము. ఈ విషయమే బైబిల్లో కొలొస్సీలకు రాసిన పత్రిక 3:12 రాయబడి ఉంది. కాగా దేవునిచే ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికిని తగినట్లు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది మనకు సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ప్రకారం మనల్ని బలపరిచే ప్రభువును బట్టి మనం సమస్తం చేయగలం.

0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

అయితే ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ మాత్రమే కాదు, మీరు ఎంత తవ్వినను అందులో నుంచి ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి ముందు ఈ ప్రోడిగల్ సన్ స్టోరీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. గత కార్యక్రమం చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. లాస్ట్ ప్రోగ్రాంలో మనం చిన్న కుమారుని గురించి చూసాం. ఏం అడగాలి, ఎలా అడగాలి, అడిగితే దేవుడు ఎలా ఇస్తున్నాడు, దీని గురించి, ఫాదర్స్ హార్ట్ని గురించి చాలా డీటెయిల్స్ని మీరు ఫిల్ చేశారు. చిన్న కుమారుని గురించి చూశాం. తండ్రికి ఇద్దరు కుమారులు. ఒకడు విల్ఫుల్గా అడిగి సొత్తిమ్మని అడిగాడు, తండ్రిచ్చాడు, వెళ్లాడు, ఖర్చు చేశాడు, మారు మనస్సు పొందాడు, ఓకే, తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో చూసేది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుని గురించి చాలామంది ప్రసంగించినట్టు నాకు తెలియదు, అయితే కొద్దిమంది ఉన్నారు. అయితే చాలా డీటెయిల్గా టచ్ చేయడం లేదు మనం. అయితే ఈ పెద్ద కుమారుడు ఆయనతో పాటే ఉన్నాడు, న్యాయంగా పనిచేస్తున్నాడు, తండ్రికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇతడు హీరోనా విలనా?
1: పోయిన ఎపిసోడ్లో మనం అలాగే ముగించాము, హీరోనా విలనా అని చెప్పి. ఇప్పుడు మనము అది ఒక బేస్ నుండి చూసినట్లయితే అది బాగుంటుంది. లుక్ 15 పూర్తిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏం చూడబోతున్నామంటే, ఈ కనబడకుండా పోయిన గొర్రె ఇచ్చిన కుమారుడు, అతడే ఇస్రాయిల్. ఇదే ఒక కాంటెక్స్ట్గా మనం చూసాం. ఇప్పుడు కనబడకుండా పోయిన నాణెం ఉంది కదండి, ఇంటిలో కనబడని నాణెము,
0: అవును,
1: అదే ఈ పెద్ద కుమారుడు.
0: ఓ,
1: తను ఇంటిలోనే కనబడలేదు, ఇతను బయట కనబడకుండా పోయాడు. గొర్రె వెళ్ళిపోయింది, ఇస్రాయిలీలు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లోనే కనబడకుండా పోయిన గ్రూప్ ఉంది, అది ఎవరంటే, ఇల్లంటే ఎప్పుడు దేవుని యొక్క ఇల్లే. మనం బైబిల్ నుండి చూస్తున్నాం. లోన కనబడకుండా పోయింది ఎవరని చూసినట్లయితే విశ్వాసి
0: కూడానే ఉన్నాడు.
1: అవును, కూడానే ఉంటాడు,
0: రెగ్యులర్ గా వస్తున్నాడు,
1: తను చర్చిలోనే ఉంటాడు,
0: తను
1: ఎక్కడికే పోడు. ఇప్పుడు ఆ కాయిన్ కూడా కనపడకుండా పోయింది కదా,
0: అవును,
1: ఇంట్లోనే ఉండింది కదా,
0: బయటికి వెళ్ళలేదు,
1: బయటికి ఎక్కడికి పోలేదు.
0: చాలా
1: కరెక్ట్ గా ఉంది. ఇదే క్రొత్త నిబంధన సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్. అదొచ్చి లా అంటే ధర్మశాస్త్ర సంఘం, ఎవరు ఇస్రాయేలీలు. ఇది మనము క్రొత్త నిబంధన సంఘం. ఇందులో ఏంటి సమస్య అని చూసినట్లయితే, వీళ్ళకి ఇప్పుడు మీరు చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లాడనే కదా అందరూ చెప్తున్నారు. మీరు ఆ వాక్యం చదవండి, లూక్ 15 చూడండి, 12వ వచనము, మీరు 12 చదవండి, ఒకసారి విందాం.
0: 12 ఎలా ఉంది అంటే, ద యంగర్ ఆఫ్ దెమ్ సేడ్ టు హిస్ ఫాదర్, ఫాదర్ గివ్ మీ ది షేర్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ ఫాల్స్ టు మీ, సో హీ డివైడెడ్ హిస్ వెల్త్ బిట్వీన్ దెమ్.
1: డివైడెడ్ ద ప్రాపర్టీ
0: బిట్వీన్ దెమ్,
1: ఇద్దరికి ఇవ్వబడింది.
0: ఓ, సో వేరు చేసినప్పుడే
1: తీసుకుని వెళ్ళాడంటే ఇతను తీసుకోకుండా పోలేదు,
0: పంచినప్పుడు ఇతనికి,
1: తను తీసుకుని వెళ్ళిపోయాడు, తను తీసుకుని ఉన్నాడు,
0: ఇతను షేర్ వద్దని చెప్పలేదు,
1: షేర్ అంతా వద్దని చెప్పలేదు. డాడీ తనే అడుగుతున్నాడు, మీరు తనకు వేరుగా ఇచ్చేయండి,
0: నీతో కూడా ఉన్నా,
1: నేనే మీతో కూడా ఉంటున్నానని తను చెప్పలేదు.
0: అవును, అతనికి ఇచ్చినప్పుడు నాకు ఏమైనా హుషారుగా అడిగాడు,
1: అడగలేదు, అయితే దొరికింది తీసిపెట్టుకున్నాడు,
0: భద్రంగా ఉంచుకున్నాడు,
1: ఇద్దరికి షేర్ వేరు చేసి ఇవ్వబడింది.
0: ఓకే,
1: అప్పుడు దేవుడు స్వాతంత్ర నియమము ధర్మశాస్త్రం అనేది కాదు, అందరికీ ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని పంచే ఇచ్చాడు.
0: ఆయన కరెక్ట్గా
1: తండ్రి తన పనిని ఎంతో సరిగ్గా చేస్తున్నాడు. ఈ చోట మీరు బాగా గమనించండి, ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చేప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు ఈ బ్లెస్సింగ్ ఇస్తాను, అయితే నీతో వచ్చి చేరే అన్యజనులకు ఒకే నియమం అంటాడు.
0: ఈక్వల్,
1: నీవతని వేరేలా చూడద్దు, నన్ను అంగీకరించి తను నీ యొద్దకొస్తే అతనికి నీకు ఒకే నియమం
0: అంటాడు.
1: ఇప్పుడు చూడండి, రాహబు లోనికి వచ్చింది,
0: అవును,
1: ఒక ప్రొసీజర్, వారందరూ లోనికి వచ్చారు. ఆ తర్వాత జీనియాలజీలో వచ్చారు,
0: అవును,
1: తరువాత మోయాబు స్త్రీ, ఎవరు, రూతు వస్తుంది, వారికి అదియే. ఎవరు కూడా ఆమె ఇస్రాయేల్కి చెందిన ఆమె కాదని బహిష్కరించలేదు. ఇస్రాయేలీయుల నియమం ధర్మశాస్త్రం ఏంటి, అందరికీ ఒకే ఈక్వల్.
0: ఇంకా చెప్పాలంటే అబ్రహం కూడా బయట నుంచి వచ్చినవాడే కదా.
1: అబ్రహము ఆ విధంగా, సరే ఇస్సాక్ ఎవరు, ఇస్సాకు అక్కడికి వచ్చినవాడు బట్ ఇస్రాయేలీయుడు కాదు.
0: అవునవునవును,
1: ఇస్రాయేలులో పుట్టిన ఒక హెబ్రియుడు. ప్రాపర్ ఇస్రాయేలీయుడు ఎవరు తెలుసా, జాకబే, తనే ఫస్ట్ ఇస్రాయేల్. ఇంకా యూదులంటే ఎక్కడి నుండి చెప్పబడుతున్నారు, యాకోబు యొక్క 4వ కుమారుడు యూదా. దాదాపు లోకం ఏర్పడి 2500 సంవత్సరాల తర్వాత జరిగే సంభవం ఇది. అది అలాగుంది. అప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, గాడ్ ఇస్రాయేల్కి ఏమిస్తున్నాడో అదే మనకి కూడా ఇస్తున్నాడు.
0: ఈక్వల్.
1: ఇప్పుడు మనకేం చెప్పబడుతుందని చూసినట్లయితే, నీకివ్వబడిన ఈ ఆశీర్వాదమును నీతో కూడా వచ్చి చేరే అన్యునికి నీకు ఒకే నియమం అంటున్నాడు. ఇప్పుడు మనకి చెప్పేప్పుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి చెప్పబడింది నీతో చేరిన వానికి ఒకే నియమం అంటున్నాడు. మనతో చెప్పేప్పుడు ఏమంటున్నాడు, యూదుడు లేడు, గ్రీకు లేడు, మనమందరం ఒకటే అంటున్నాడు. ఈ యొక్క మనోస్థితి ఎవరి దగ్గర లేదు, ఇప్పుడు పెద్దవాని దగ్గర లేదు. పెద్దవానికి ఏం ఆలోచన, అతనికి అన్నీ ఇవ్వబడ్డాయి, అతను వెళ్ళిపోయాడే, అతనెందుకు తిరిగి ఇంట్లో చేర్చాలి, తన ఆస్తిని పాడు చేసుకున్నాడు,
0: వేస్ట్ చేశాడు.
1: సరే, తండ్రి తన ఆస్తిని భాగించి ఇచ్చాడు, సరేనా. ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చాడు కదా, వచ్చిన వానికి తన వాటా నుండి ఏదైనా ఇచ్చాడా, మరి అక్కడ తండ్రి తను సంపాదించిన ఒక గొర్రెను వధించాడు. ఆయన తన వస్త్రాన్ని కప్పాడు, తన ఉంగరాన్నేశాడు, అది ఆయనగా ఇచ్చింది, దానికెందుకు నీకు కోపం? ఈరోజు మనలో ఉండేటువంటి ఒక స్వభావంలో ఒకటి ఏంటని అడిగినట్లయితే, దేవుడు ఇంకొకరిని ఆశీర్వదిస్తే వీరికి ఈర్ష. అదేలా దేవుడు అడుగుతున్నాడు, నేను ధారాళముగా దయచేవాడునో నీవు పిడికిలి బిగించుకోవచ్చా? ఈరోజు మనలో ఎందుకు ఈ స్వభావం వస్తుంది? అంటే ఆ స్వాతంత్ర నియమములో ఉన్న మనకి ఇస్రాయేలీయులను, అంటే కరెక్ట్గా లా ప్రకారం, అంటే న్యూ టెస్టమెంట్ బైబిల్ ప్రకారంగా జీవించేవారు ఇస్రాయేలీయులను ఒప్పుకోరు. రోమన్స్లు అలాగుండారు ఆరంభములో. అందువల్ల పౌలు రోమకు రాసేప్పుడు చెప్తున్నాడు, మీరెందుకు వారిని అసహించుకుంటున్నారు? వారినెందుకు చేర్చడం లేదు? వారి వల్లే మనకింత కూడా లభించింది. ఇస్రాయేలును అసహించుకోవద్దు, వారికై ప్రార్థించండి అని చెప్తున్నాడు. చిన్న కుమారుని చేర్చుకోమంటున్నాడు. ఈరోజు మనం అంగీకరించడానికి తయారుగా లేము. సరే, మనం ఇప్పుడు ఇస్రాయేలీలను తీసుకోవద్దు, ఇలా చూద్దాం. మనం ఇప్పుడు మన చర్చిలో నుండి ఒకడు బ్యాక్స్లైడ్ అయిపోయాడు, వెనక్కి విడిపోయాడు, తను తిరిగి వస్తున్నాడు. ఆర్ వి రెడీ టు అక్సెప్ట్ హిమ్ అగైన్ యాజ్ ఆఫ్ ద సేమ్ పొజిషన్ అగైన్?
0: ఇప్పుడున్న ప్రాక్టికల్గా చెప్పాలంటే, వాడు వెళ్ళాడు, తిరిగి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాడు.
1: ఇప్పుడు మనం అతన్ని తెగతెంపులు చేసుకోవాలనే ఉంటాం, ఎందుకంటే అతను వచ్చాడు, అవును, అంతా పాడు చేసుకుని వెళ్ళాడు,
0: ఎందుకు మాట్లాడుతున్నారు అంటాం.
1: తిరిగి అతను ఎందుకు చర్చిలో చేర్చారు? అది వదిలేయండి, చర్చిలో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తామో మనం.
0: నాకు ఒక పాస్టర్ చెప్పింది జ్ఞాపకం ఉంది. అదేమంటే, ఒక పాస్టర్ ఒక చిన్న తప్పు చేశాడంటే దేవుడు క్షమిస్తాడు, అయితే ప్రజలు క్షమించరట. అదేంటంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంత వాస్తవంగా
1: 100% కూడా నిజం. దేవుడు మన్నించడం మాత్రమే కాదు, మరిచిపోతాడు.
0: అయితే వీళ్ళు
1: మీరైతే క్షమించరు, మరిచిపోను, మరిచిపోరు. అదే నేను ఒకసారి ఊరినే విన్నాను. డేవిడ్ దగ్గర మీకు కొరత ఏమై ఉన్నదని అడిగా. డేవిడ్ దగ్గర మీకు ఇష్టపడని ఒక కొరత ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క
0: రీజన్
1: చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు దావీదును గురించి చెప్పేప్పుడు ఉరియా యొక్క భార్య నిమిత్తమైన కార్యము తప్ప ఆయన మరేది కూడా తన దగ్గర చూడలేదు అని ఉంటుంది.
0: క్లీన్గా ఒక స్టేట్మెంట్
1: ఒకటి ఇచ్చేశాడు,
0: స్పష్టంగా ఉన్నాడు.
1: తనిక దేనిని గూర్చి కూడా జ్ఞాపకం చేసుకోలే దావీదును గురించి. ఇదియే దేవుని యొక్క స్వభావం. తన కుమారుడు వచ్చినప్పుడు తన గత పాపాన్ని గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి, నువ్వు ఈ పాపం చేశావు, నువ్విక్కడి నుండి వచ్చావు, తను మారు మనసు పొందొచ్చాడు. అదే నేనెప్పుడు చెప్తా, ఒకడు మనసు మారి వేదనతో వస్తున్నాడు గదా, అతని తిరిగి ఆదరించడమే క్రైస్తవ్యం తప్ప అతని తిరిగి తిరిగి గుచ్చి గాయపరిచేది క్రైస్తవ్యం కాదు. ఒకడు నేరస్తుడని తెలిస్తే ఆ నేరాన్ని మూయడం క్రైస్తవ్యం. నగ్నాన్ని మూయడమే కదా క్రైస్తవ్యం.
0: నోహ విషయంలో చూస్తాం,
1: నోవా దగ్గర చూస్తున్నామే. దేవుని చూడండి, ఆదాము దిగంబరిని అని చెప్పిన వెంటనే ఆయన అడుగుతున్నాడు, దిగంబరివని చెప్పింది ఎవరని అడిగి పండు తిన్నాడు, దేవుని నుండి దూరం వెళ్ళాడు, చెట్టు వెనక వెళ్ళి దాక్కున్నాడు, అన్ని పనులు చేశాడు. అయితే వాక్యం చెప్తుంది దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు. పాపం చేశానయ్యా, దీనికి నన్ను ఏం చేయమంటావు? సరి, నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఒక జరిగిన సంభవము. అది ఇది నా మిస్టేక్గా కూడా ఉండవచ్చు, మేబీ ఉండొచ్చు, నా మిస్టేకే అనుకోండి, నేనిక్కడ అది చెప్పడంలో తప్పులేదు. అంటే ఒక అమ్మాయి తన తండ్రిని ఏమార్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఎంతో గారాభంగా పెంచారు. అలా పెంచినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వారికి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది. వెళ్ళి అలా తను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుంది. జీవితం దుర్భరం అయిపోయింది. ఎంత దూరానికి అలాగే వెళ్ళిందంటే తిండికి కష్టపడే స్థాయికి
0: వెళ్ళిపోయింది,
1: ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ యొక్క ఒకరోజు ఆ అమ్మాయి ఒక కొట్లో పనిచేస్తుంది. ఆ తండ్రి చూసేశాడు. చూసిన వెంటనే ఎంతో ఏడ్చాడు. ఏడ్చి ముగించి ఇంటికి తీసుకొచ్చేశాడు. తీసుకునొచ్చి ఇది ఒకరోజు నాతో షేర్ చేసి చెప్పాడు, ఈ విధంగా మరి కుమార్తె ఈ విధంగా అయిపోయింది, నా మనసులో కలిగింది ఆ అమ్మాయి తప్పు చేసింది, దేవుని వదిలిపోయింది, తను దానికే అనుభవిస్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ఒక పార్ట్, అది
1: మనలోని పార్ట్ చెప్తుంది, తిరిగెందుకు తీసుకొచ్చారు?
0: ద ఫ్లెష్ హ్యూమన్,
1: తను చేసిన తప్పుకు తను అనుభవించని,
0: కరెక్ట్? న్యాయంగా ఉంది అడగడానికి,
1: ఇది వినడానికి కరెక్టే కదా,
0: వరల్డ్లీ వైస్ కరెక్ట్.
1: తండ్రిని ఏమార్చి పోయినందుకు ఇదే ఒక తగిన దండన, పనిష్మెంట్ అన్నది నా యొక్క హృదయం, అది సరికూడా, నేను తప్పని చెప్పడం లేదు, కరెక్ట్. అయితే ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది, అదొచ్చి ఒక బైబిల్ టీచర్ యొక్క హృదయం. ఒక తండ్రి హృదయం ఎలాగుంటుంది తెలుసా, తప్పు చేస్తే సరి అయిపోయింది, క్షమాపణ అడిగి తిరిగి వచ్చింది, అది నా కూతురు, హౌ కెన్ ఐ లీవ్ హర్. ఇదియే తండ్రి యొక్క హృదయం. అక్కడ తండ్రి చిన్న కుమారుడు వచ్చినప్పుడు ఎందుకు పెద్దవాడు అంగీకరించలేకపోతున్నాడంటే తనకతడు సహోదరుడు, కాని అతనికి కుమారుడు. ఈ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారుతుందో? మనమందరము తండ్రి హృదయానికి మారుతామో ఆ రోజు మీరు క్రైస్తవ సువార్త చెప్పక్కర్లేదు, ఉజ్జీవము తనంతటి అదే వస్తుంది.
0: ఇది బేసిక్.
1: ఈరోజు మనలో ఇటువంటి మన్నించే స్వభావం లేదే, అంగీకరించే స్వభావం లేదే. వెంటనే అతని గుర్చిన 20 సంవత్సరాల క్రితం ఏం చేశాడు తెలుసా?
0: టైంతో చెప్తారు.
1: జరిగినవి మరిచిపోలేక నేను అనేక కుటుంబాలు ఎందుకు వేరవుతున్నాయని చెప్పగలను. కౌన్సిలింగ్కి వస్తుంటారు, మీరు చూస్తే వారి మాటల్లో చెప్తారు, పెళ్లైన మొదటి సంవత్సరంలోనండి.
0: కరెక్ట్ గా చెప్తారు
1: పెళ్లైన మొదటి సంవత్సరం అండి అని అంటారు. అటు తర్వాత పెళ్లై 20 సంవత్సరాలు అయి ఉంటే ఇద్దరు పిల్లలు పుట్టుంటారు, ఆ పిల్లలు కాలేజీ కూడా చేసుంటారు.
0: అయితే ఆయన ఇంకా డేట్
1: మాత్రం ఆ డేట్ను మర్చిపోకుండా
0: కరెక్ట్ గా
1: చెప్తారు. ఆ రోజు ఈ వైఫ్ యొక్క నాన్న మామగారు నా పట్ల ఎంత అఘోరంగా నడుచుకున్నాడో తెలుసా? నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేదంటాడు. ఎందుకంటే మీరు అల్లుడైనందువల్ల మర్చిపోలేదు, అదే మీరు కుమారుడైంటే మర్చిపోయిండేవారు.
0: ఆయన మర్చిపోయి ఉంటాడు.
1: ఈరోజు అనేక మంది ఇటువంటి కార్యమే, తండ్రి యొక్క హృదయం లేదు, దేవుని యొక్క హృదయం లేదు. ఇప్పుడు ఇతనికి మాత్రం ఏం తక్కువ చేశాడు? ఇప్పుడు నీ దాంట్లో నుండి తీసిచ్చాడా? లేదే. సరే ఇవ్వనివ్వు,
0: మనమెలా తగ్గిపోతాం?
1: అందులో ఏం తక్కువ అవుతుంది? తన తండ్రి అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు చూడండి. ఇలా చెప్పిన తర్వాత 31వ వచనం, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయూ నీవే అని అంటున్నాడు. నేను నీకు పంచిపెట్టింది మాత్రం కాదు, నావన్నీయూ నీవి. ఇతని వల్ల అది చూడలేకపోతున్నాడండి.
0: కాన్సెప్ట్కే రాలేదు
1: ఇతని. ఇంకా అదే నాకు ఇది చదివేప్పుడు నన్ను ఆలోచింపజేసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏదంటే, అతడు తన తండ్రి దగ్గర ఒక మాట చెప్తాడు, అక్కడది చెప్పేప్పుడు తండ్రి అనే మాట చెప్పడు, అతనేం చెప్తాడు? 29వ వచనం, అందుకతడు తన తండ్రితో, 29th, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. తండ్రితో ఏమంటున్నాడు?
0: కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు.
1: నేను మీకు సర్వ్, అక్కడ ఇంగ్లీష్లో సర్వ్ ఉందండి,
0: సర్వన్ ఉంది.
1: అప్పుడు ఇతడు ఎందుకు తండ్రి దగ్గర సర్వ్ చేశాడు? మీరు చెప్పిన పని చేస్తున్నా, మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చేశా, ఒక ఆజ్ఞను కూడా మీరలేదు. తనేదో పరిచర్యగా చేస్తున్నాడంతే. నా తండ్రి హృదయానికి తగినట్టుగా నేను నడుచుకున్నాను. తను తండ్రి దగ్గర ఉన్నట్టుగానే లేడు, అతను కింగ్ దగ్గర ఉన్నట్టుగా ఉండాడు, అతను ఒక ఓనర్ దగ్గర ఉన్నట్టుగానే ఉండాడు. మరిద్దరం కలిసే కదా ఇంత పనిచేశాం, నేనన్ని పనులు సరిగా చేశానే, నేను మీకు లోబడి ఉండేనే అనేటువంటిది. తనింకా చెప్తున్నాడు, నా స్నేహితులతో సంతోషపడినట్లు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, ఒక మేకపిల్లను వదిలించలేదు. ఆయన అడుగుతున్నాడు, నేనెందుకు నీకు ఇవ్వాలి? అతను తండ్రి అన్న స్థానాన్ని ఉపయోగించాడు చూడండి చిన్నవాడు. అవునా? తండ్రి అన్నాడు కదా, ఇతనేమంటున్నాడు?
0: ఇతడైతే ఒక ఓనర్ ఫీలింగ్కి వచ్చాడు, తండ్రి అనే థింకింగ్లో ఉన్నాడు.
1: యాజ్ పర్ లా, మీ అంతటా మీరు చూసి నాకు బోనస్ ఇవ్వలేదే ఇంతవరకు, నేనింత నమ్మకంగా పనిచేశా, మీరు నాకు బోనస్ ఇచ్చారా? అలా ఆయన అడుగుతున్నాడు, నేను నీకు బోనస్ ఇవ్వడానికి నువ్వు ఎవరు? ఇదే ఈరోజు క్రైస్తవ్యంలో మనం తెలుసుకోవలసిన దేవునితో రిలేషన్షిప్. ఈరోజు మనము పర్ఫెక్ట్ క్రిస్టియన్ అందరూ చూస్తే,
0: అదేమిటి, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా దేవా, నాకేంటి ఇంతేనా అనేంతవరకు వచ్చేసాం,
1: వెళ్తున్నాం. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ మనం చూస్తే చర్చిలో కూర్చునుంటారు. నిన్నొక ఉదాహరణ చెప్పి ఉంటాను అనుకుంటాను. అంటే చర్చిలో ఉండేటువంటి పిల్లలు కొన్ని తప్పులు చేస్తుంటారు, యవనస్తులు, ఎందుకంటే వారు అప్పుడే మోల్డ్ అయి లోనికి వస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ స్టెఫెన్లాగా ఉండారనుకోండి, వచ్చేవారందరూ కూడా కొంచెం అలా ఉంటారు. ఎందుకు? అబ్షలోం కూడా వస్తాడు అక్కడ. మనం వారిని రెడీ చేయడమే చర్చ్ అనుకోండి. చర్చ్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్, వారిని రెడీ చేసే స్థలం. ఇప్పుడు అక్కడ 20-30 సంవత్సరాలుగా ఉండే విశ్వాసం ఉంటాడు. వారు ఇలా ఆ చైర్లో కూర్చుని అలా చూస్తూ అదే స్థలంలో కూర్చుని ఉంటారు. పిల్లలు చేసేది చూసినప్పుడు చర్చ్ ఎంత పాడైపోయిందో చూసారా, మేమంతా చర్చ్కి వచ్చేప్పుడు అని అంటారు. మనం చర్చ్కి వచ్చేప్పుడు మనల్ని ఖండించారు, సరిచేశారు. అదేలాగా మనం వారిని హెచ్చరించి సరిచేయడానికి ఇక్కడ ఉన్నాం. మనం ఉండినప్పుడు చర్చ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఉండడం మంచిదే, అయితే మీరు నడుచుకునే విధానంలో తను చర్చ్ వదిలి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇటువంటి వారే ఉన్నారు, ఆజ్ఞలు జరిగించడంలో కరెక్ట్, పర్ఫెక్ట్, నేను సూపర్గా ఫాలో చేస్తున్నా అని. అయితే ఆయనేం చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా ఫాలో చేస్తున్నావు, అందుకెందుకు ఫాలో చేయని వాణిని ఎందుకు నిందిస్తున్నావు? నువ్వు ఫాలో చేస్తున్నావు, నీకైన దానిని నా యొద్ద సన్లాగా కావలసినది ఎందుకు తీసుకోకూడదు? ఎందుకు నీకు నా దగ్గర అథారిటీ లేదు? ఎందుకు నీ వల్ల అది చూడలేకపోతున్నావనే అడుగుతున్నాడు. ఈరోజు న్యూ టెస్టమెంట్ సంఘం యొక్క పని ఏది? ఇప్పుడు వీరు లోనే కనబడకుండా పోతారు. మరొక విషయమేంటంటే, ఈసన్ ఈ విధంగానే ఇన్ని రోజులు ఉండాడని తండ్రికి తెలియదు చూడండి. ఇతనే కనబడని నాణ్యం.
0: ఇక్కడ విడిపోతున్నప్పుడే తెలుస్తుంది,
1: ఇతను అడిగినప్పుడే తెలుస్తుంది
0: ఇతడు ఒరిజినల్ క్యారెక్టర్.
1: ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు ఏం బయటపడుతుందంటే, నేను చిన్నవాడు తప్పిపోయినందుకు దిగులు పడుతూ ఉండాను కదా, అదేవిధంగా తను ఉండేడు అనుకుంటున్నాడు అతను. నువ్వు సంతోషపడనక్కర్లేదా అంటున్నాడు చూడండి అతను. అలా చెప్పినందుకు తండ్రి చెప్తున్నాడు, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. లాస్ట్ వర్స్ 32లో ఆయనేమనుకుంటున్నాడు, నేను పిల్లవాడు లేకుండా దుఃఖపడుతున్నాను కదా, ఆ భారం నీకు లేదే.
0: అవును, ఇది స్పిరిచువల్ స్టాండ్ చూపిస్తుంది. స్పిరిచువల్ స్టాండ్లో పెద్దవాడు లేడు,
1: పెద్దవాడు లేడు, పిల్లవాడు తప్పిపోయాడు. వచ్చినప్పుడు సంతోషపడ్డాను కదా నేను, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు సంతోషపడలేదు?
0: ఈ రోజు కోర్టు కేసు దాదాపు ఇలాగే ఉంది. మా తండ్రి సంపాదించింది రైట్ఫుల్గా తనకిమ్మని అడుగుతున్నారు. సి, అదేంటంటే ఆ లీగల్ కేసుని మీరు చూశారంటే ఇది చాలా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా కేసెస్లో ఇలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. దీన్ని మీరు చూసారంటే మీరు చెప్పిన ఎగ్జాంపులే చాలా వ్యత్యాసంగా ఉంది, ఓల్డీ స్టాండర్డ్ కి స్పిరిచువల్ స్టాండర్డ్ కి. అందుకోసమే చెప్తున్నాను.
1: ఇప్పుడు ఇతడు తప్పిపోయినందుకు ఒక గ్రూప్ ఇష్టపడలేదు కదా, తిరిగొచ్చింది ఇష్టపడలేదు కదా, అదేవిధంగా ఈరోజు ఉన్నాం కదా. వీరినే బైబుల్ చెప్తుంది, కనబడకపోయినా కాయిన్, ఇంటిలోనే కనబడకుండా పోయినవారు. చర్చిలో కూర్చునుంటారు పాస్టర్స్, సేవకులొచ్చి దేవదూతలు కారువారు, దేవదూతలే తప్పు చేశారు, దేవదూతలే కొందరు ఏమయ్యారు, పాపము చేసి వారు క్రింద పడిపోయారు. దేవుని తప్ప పాపం చేయని వారు ఈ లోకములో
0: లేదు,
1: ఒక్కరూ లేరు, యేసుక్రీస్తు ఒక్కరే. పౌలు చెప్తున్నాడు, నేను చేయగోరనిదే చేస్తున్నానంటున్నాడు. పలు స్థలాల్లో కూడా ఆయన బలహీనుడనయ్యానంటున్నాడు. అప్పుడిక్కడ పాపము చేయని వారు ఎవరూ లేరని వీరికి తెలియడం లేదు. వీరేమనుకుంటున్నారు, చర్చ్లో లోపల ఒకడు పాపము చేసి కనబడని వ్యక్తిని మీరెలా కనిపెడతారు?
0: అది కూడా అక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు దేవుడు, అది క్లీన్ చేయాలి.
1: ఆ చర్చ్లో ఇప్పుడు తండ్రి వచ్చేప్పుడు ఇద్దరి ఇంట్లో ఉండాలని ఎదురు చూస్తున్నాడు.
0: అది ఆయన ఒరిజినల్ ప్లాన్.
1: అవును, తప్పిపోయిన గొర్రెను కనిపెట్టి ఉండాలి, నాణాన్ని కూడా కనిపెట్టాలి. అప్పుడు ఆ ఇంట్లో కనబడనది ఏది కూడా ఉండకూడదని అర్థం.
0: అదే ఒరిజినల్,
1: అదే ఒరిజినల్ ప్లాన్. స్వాతంత్ర్య నియమము, ధర్మశాస్త్రం ఒకటిగా ఉండాలి. కృత యెరూషలేమును గురించి బైబిల్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, 21వ అధ్యాయంలో ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. చూసినట్లయితే ఆ ప్రాకారం మీద 12 ఇస్రాయేలు గోత్రముల పేర్లు ఉండినవి, పునాది 12 అపోస్తలుల పేర్లుండాయి. దాని అర్థమేంటంటే ఇస్రాయేల్ గోత్రం అన్నది ధర్మశాస్త్రం, అపోస్తలుల కార్యమొచ్చి స్వాతంత్ర్య నియమం. అది ఉంది, ఇది ఉంది, రెండు చేరి ఉన్నదే న్యూ జెరూషలేం అంటున్నాడు. ఇద్దరు కుమారులు చేరి ఉండేదే ఒక తండ్రి యొక్క ఇల్లు. అప్పుడు తిరిగి వచ్చినవాడు, మారుమనసు పొందినవాడు, ముందున్నవాడును చేరి ఉండవలసిందేంటి?
0: ప్లాన్.
1: ప్లాన్. ఇందులో మనము మారుమనసు పొందినవాడిని కొంచెం తగ్గించి చూసి అతన్ని వేరు చేసి ఉంచడం ఏం కాదు,
0: సరికాదు,
1: సరిగ్గా రాదు. ఆ చోట ఒక సరి అయినటువంటి కుటుంబం అక్కడ జరగదు. అనేక సార్లు చెప్తున్నటువంటి ఒక విషయం మీరు వినే ఉంటారు, అది మనకు సెట్ అవ్వదు కానీ అది చెప్తుంటారు. ఒక్కసారి సమస్య వచ్చి బయటికెళ్ళిపోతే వారు తిరిగి రాకూడదు, తిరిగి వస్తే అది ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతుంది అని అంటారు. అది ఓల్డ్ ప్రాక్టికల్గా చెప్పేటువంటి విషయంగా ఉంది. స్పిరిచువలీ ఇప్పుడు మీరు దేవునిలాగా, మిమ్మల్ని దేవుడు అంగీకరించినట్టుగా అదే దేవుడు చెప్తాడు ఒక ప్రేయర్లో, మనందరికీ కూడా తెలిసిన ఒక ప్రేయర్, హెవెన్లీ ప్రేయర్. మేము మాకు అచ్చి ఉన్న వారిని మేము క్షమించినట్టుగా మీరు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నేను మన్నించాలి కదా,
0: ఫర్గివ్నెస్,
1: ఫర్గివ్నెస్ కావాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు, అనేక మంది ఈరోజు ఉన్నారు చర్చిలో,
0: ఫర్గివ్నెస్ కావాలి, ఫర్గెట్నెస్ ఉండాలి.
1: ఈ పెద్ద కుమారుడే లేడు ఈరోజు చర్చిలో, కనబడకుండా పోయాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చేశాడు. అనేక మంది మారుమనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని, ఎంతో మంది సో కాల్డ్ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు స్పిరిచువల్ క్రిస్టియన్ గా మారిపోయారు. ఇన్ని రోజులు చేసింది తప్పన్న స్థాయికి మారిపోయారు. అయితే ఆల్రెడీ ఒక గ్రూప్ కూర్చుంది కదా లోపల.
0: అవును, రెగ్యులర్గా
1: కూర్చున్నారు కదా. వారికొచ్చి నేనెవరిని కూడా ఉద్దేశించి చెప్పడం లేదు, వీరు కనబడని నాణెము, కాయిన్.

0: పోయినవారు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, కాయిన్ ఉంది కదా, చర్చిలో ఉన్నారు కదా, వీరందరూ కూడా మంచి రిలీజియస్ పీపుల్. టైం మెయింటెనెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో అంతా పక్కాగా ఉంటారు. రిలీజియస్గాను పక్కా, అయితే స్పిరిచువల్గా ఉన్నారా? ఇతన్ని కనిపెట్టడమే ఈరోజు కష్టం. ఈరోజు చర్చ్ కూడా వీరిని కనిపెట్టే స్థలములు లేదు.
1: ఇంకా చెప్పాలంటే ఎంతమంది చిన్న కుమారులు, ఎంతమంది పెద్ద కుమారులు,
0: పెద్ద కుమారులు
1: మెషర్మెంట్ తీస్తేనే ఒక అసైన్మెంట్కి రావచ్చు.
0: ఇప్పుడు ఇది కనిపెట్టాలంటే ఏం చేయాలి?
1: వెదకాలి,
0: వెదకాలి,
1: క్లీన్ చేయాలి.
0: క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే, ఒకటి చెప్తున్నాడు, ఇది మన చర్చికి చెప్పి ఇది ముగించచ్చు అనుకుంటున్నా నేను. ఏంటంటే, ఇది వాక్యంలో ఉన్నట్టుగా తేటగా దేవుడు ఒకటి చెప్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆ వాక్యము వెలుగుచ్చు దీపమై ఉన్నది అని అంటున్నాడు. చర్చు కనబడకుండా పోయిన ఒక పెద్ద కుమారుని కనిపెట్టాలి, లేకపోతే అతన్ని తిరిగి మీరు తీసుకురావాలంటే మీ చర్చిలో వాక్యముంటేనే సరిపోతుంది. ఒకరిని ఏది మారుస్తుందని అడిగితే వాక్యమే మారుస్తుంది, వేరేది కూడా మార్చదు.
1: ఆ వాక్యమునకు అంత పవర్ ఉంది.
0: వాక్యానికి మాత్రమే పవర్ ఉంది, వేరే దేనికి పవర్ లేదు. ఇప్పుడు మన చర్చ్ అది చేస్తుందా? ఆ మా చర్చిలోనే వాక్యముంది. మరలా చెప్తున్నా, చర్చ్ వాక్యముండేది వేరే, మెసేజ్ టైం ఉంది, అందులో గాడ్స్ లీడింగ్ ఉందా? నేను చెప్పింది
1: అర్థమైంది.
0: లైట్ అన్నది వేరే, ఏదైనా లైట్ ఇచ్చేస్తుంది. మనమిక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ లైట్స్ వేసుకున్నాం, అయితే సన్లైట్ అన్నది వేరే. అన్ని లైట్స్లోనూ సైడ్ ఎఫెక్ట్ ఉంది, సన్లైట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దేవుడు ఫిల్టర్ చేసి ఇస్తున్నాడు. ఇప్పుడు యూవీ ఇవన్నీ వచ్చాయంటున్నారు, దేవుడిచ్చినప్పుడు అన్నీ మంచిదని చూశాడు. ఆ విధంగా చెప్తున్నాను నేను, మన లైఫ్లో ఈ వాక్యము చర్చిలో ఉంది, మెసేజ్ టైం అనేది ఉంది, అందులో గాడ్ ఉన్నాడా, స్పిరిచువాలిటీ ఉందా, ఆ యొక్క లైట్ ఉంటేనే అతను మారుతాడు. అందువల్ల ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆమె ఏం చేస్తుందట, దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి అది కనిపెట్టేంతవరకు జాగ్రత్తగా వెదకకుండా ఉంటుందా. దీపం అన్నది వాక్యం, ఫస్ట్ దీపం వెలిగించాలంటే అది ఆరిపోయిందని అర్థం. దేవుడు చెప్తున్నాడు పాత నిబంధనలో ట్యాబర్నక లోపల దీపం ఏమవకూడదు, ఆరిపోనే కూడదు. అంటే ఏంటర్థం? మీ లోపల ఆ వాక్యం ఉంటూనే ఉండాలి.
1: ఆ వాక్యమే గ్లేడింగ్ లైట్.
0: ఈరోజు వాక్యము లేకపోవడం వల్ల అనేక చోట్ల మినిస్ట్రీ కానివ్వండి, నేను చర్చ్ అని చెప్పడానికి ఇష్టపడలా, మినిస్ట్రీస్, వారేం చేశారంటే వాక్యానికి ఆల్టర్నేట్గా అనేకము తీసుకొచ్చారు. ప్యాకేజింగ్ ఆల్టర్నేట్గా అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేశారు, ఎంటర్టైన్మెంట్ థింగ్స్ తీసుకొచ్చారు. వీరే డిసైడ్ చేసేసుకున్నారు. అంటే వీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ఇది ఇలాగే ఉండాలి, యూత్ మీటింగ్ అని అంటేనే ఆ యూత్ మీటింగ్లో ఒక డ్యాన్స్ ఉండాలి, ఒక స్కిట్ ఉండాలి, ఒక ఈ విధంగా ఒక సెక్షన్ ఉండాలి, మధ్యలో కొంత మెసేజ్ ఉండాలి. ప్యాకేజింగ్ మీరు చెప్పినట్టుగా. ఎందుకు ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నది? హూ టోల్డ్?
1: ఇదంతా ఉంటేనే వారు వస్తారని వారి డిసిషన్.
0: ఈ యొక్క డెసిషన్ ఇది వచ్చి ఒక కార్పొరేట్ లేక ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మెంటాలిటీ. ఒక పేస్ట్ మీరు కొంటున్నారు. నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఒక యాడ్ చూశాను. నూతనమైన ఒక ప్యాక్లో ఆ పేస్ట్ యొక్క పేరు వేశారు. ఇప్పుడు ఎంతో రమ్యముగా ఒక నూతనమైన ప్యాక్లో ఆ పేస్ట్.
1: ఏం ప్యాకేజ్ ఇప్పుడు కొత్తగానే ఉంటుంది,
0: కొత్తగా ఉండాలి. ఇంకొకటి న్యూ డిజైన్ వాళ్ళు వేశారు. నా ప్రశ్న ఏంటంటే, ఆ ప్యాకెట్ డిజైన్కి పేస్ట్కి ఏం సంబంధం? ప్యాక్ డిజైన్గా ఉండి ఏం ప్రయోజనం? లోనున్నటువంటి పేస్ట్నే కదా యూజ్ చేయబోతున్నాం.
1: అయితే అదొక మార్కెటింగ్ ప్యాకేజ్.
0: అదే ఒక మార్కెటింగ్ ప్యాకేజ్. వీరు ఇదే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక యూత్ మీటింగు, ఒక లేడీస్ మీటింగు, ఒక ఉమెన్స్ మీటింగు, ఒక మెన్స్ మీటింగు లేక ఒక కుటుంబ కూడిక అన్న వెంటనే వీరు ఒక బిజినెస్ ప్యాకేజ్ ఉంచుకున్నారు. బిజినెస్గా సంపాదించేది చెప్పలా, కవర్ చేసేది ప్యాకేజ్ ఒకటి. ఇలా చేస్తేనే వీరు వస్తారు, ఇలా చేస్తేనే ఈ మినిస్ట్రీ నడుస్తుంది. అటువంటి ఒక ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ దగ్గర లేదు.
1: అర్థమైంది.
0: క్రైస్ట్ మట్టుకైతే ప్యాకేజ్ వేరే, తండ్రి చెప్పింది నేను చేస్తాను, అది జరుగుతుంది అంతే. అక్కడేంటి ఫలితాలు, ఏంటి రిజల్ట్ అనేది దేవుడు చూసుకుంటాడు.
1: మనం అటెంప్ట్ చేయాలి, ఆయన
0: పని విల్లు వదలడం, అది ఏం పడాలన్నది హెవెన్ చూసుకుంటాడు. ఈరోజు ఇక్కడ ఇదే సమస్య. వీరు దీపాన్ని వెలిగించడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే, టార్చ్ వేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. వీరు చివరిగా వచ్చి ఇంత చేసి చూశాం, బ్లేమ్ అంతా యూత్ మీద వేస్తారు, లేక ఆ బ్లేమ్ అంతా కూడా కూటమి మీద వేస్తారు. ఎంత చెప్పినా ఈ జనులు విని మారడం లేదండి. అతను మారు మనసు లేనివాడే, అందుకే కదా మీటింగ్ పెడుతున్నారు.
1: అర్థమైంది.
0: ఒక మీటింగ్ ఎందుకు జరుపుతున్నారు?
1: ఆ మిస్ అయిన వాళ్ళు రావాలని.
0: దానికే కదా జరపాలి. తర్వాత ఏం చెప్తారు? మీటింగ్ ముగించి ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తారు? ఇంత చెప్తున్నామండి, ఈ జనుల్లో ఒక మార్పు లేదండి అని. అంటే అతను మార్పు లేనివానిగానే వచ్చాడు. అతన్ని మార్చడానికి మీ దగ్గర దీపం లేదు, వాక్యం లేదు,

0: ఏమున్నట్టయితే ఆ పెద్ద కుమారుని మీరు కనిపెట్టేయవచ్చు. అయితే చర్చ్ యొక్క అతి ప్రాముఖ్యమైన పని ఇదే. చిన్న కుమారుణ్ణి వెలుపల దేవుడు కనిపెట్టేస్తాడు, దానికి మనుషుల్ని పెట్టాడు, లోన కనిపెట్టాల్సిన పని మంది.
1: అవును, ఇంకా దీని గురించి మాట్లాడుతుంటే స్పిరిచువల్ ట్రూత్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్న కుమారుణ్ణి చూసాం, పెద్ద కుమారుణ్ణి చూసాం. చివరిగా మనం నేను తిరిగి ప్రారంభంలో అడిగే ప్రశ్న అడుగుతున్నా. అయితే నాకు ఒక అవగాహన వచ్చింది ఎవరు హీరో అని. ఉన్నప్పటికీ మీ పాయింట్లో ఎందులో ఇద్దరూ సరే, ఒకరు వెళ్ళిపోయి లోపలికి వస్తున్నాడు, ఆ తర్వాత ఒకడు లోపలే ఉన్నాడు. ఇప్పుడు చివరిసారిగా హీరో ఎవడు, హీరోని మనం ఎలా ఫాలో చేయాలి, అక్కడికి వచ్చేసాను నేను.
0: హీరో తండ్రి.
1: సో హీరో పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు కాదు, హీరో అయితే ఫాదర్.
0: చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను, తర్వాత ఇది చూద్దాం. చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడు, లోనున్న పెద్ద కుమారుడు బయట నుంచునిపోయాడు,
1: లోపలికి
0: రాలేదు. అక్కడున్న 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలము నుండి వచ్చుచూ ఇంటి దగ్గరకు రాగా ఇంటిలోనికి
1: రాలేదు,
0: తండ్రి బయటికొచ్చాడు. ఇక్కడ చూడండి, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళాక, లోపలికి వెళ్ల మనసు లేక. 28 ఏం చెప్తుంది?
1: బట్ హి వాజ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్డ్ గో ఇన్. రిఫ్యూజ్డ్,
0: లోపలికి వెళ్ల మనసు లేక. అటు తర్వాత చూడండి, తండ్రి వెలుపలకి వచ్చి, అలాగే ఉంది కదా,
1: వచ్చి
0: అప్పుడు ఇతను లోపలికి వెళ్ళలేదు,
1: వెళ్లేదు,
0: చివరి వరకు వెళ్ళలేదు.
1: అవును, అదేంటంటే ఇతను లోపలికి వచ్చాడని ఇతను వెళ్ళిపోయాడు.
0: ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్ళిన వాళ్ళే,
1: ఇద్దరు కూడా సరే, మనమే చిన్న కుమారుడని మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి.
0: మనం మాట్లాడేదంతా విలన్ గా ఇతన్నే అనుకుంటున్నాం,
1: విలన్ గా చేసాం.
0: అయితే చివరిలో విలన్ మంచోడైపోయాడు, మనం ఇంతవరకు మంచివాడనుకున్నదే విలన్ గా ఉన్నాడు. సో వీరిద్దరు కూడా లోన ఉండాలనేదే తండ్రి యొక్క ఆశ. ఆ 28వ వచనంలో, తండ్రి లోపలికి రమ్మని బతిమాలు కొనేను, ఎలాగైనా లోపలికి వచ్చేయరా, ఎలాగైనా లోపలికి రా. ఈరోజు దేవుడు, ఇది ఒక విషయం మీరు ఎప్పుడు అడుగుతారు కదా, మీరు చివరిగా ఏం చెప్పి ముగిస్తారు? నేనే చివరిగా చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, దేవుని మట్టుకైతే మనమందరము కూడా రక్షింపబడాలనేదే ఆయన ఆశ.
1: సో గాడ్ సో లవ్ ద వరల్డ్.
0: అవును, ఆ హృదయం మనకి కావాలని ప్రార్థించాలి. క్షమించే హృదయం వెంటనే రాదు, ఈరోజు స్టార్ట్ చేయొచ్చు మనం. వీ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దట్ షుడ్ బి ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ దిస్ పారబుల్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టిక్యులర్ పారాబుల్ అంటే ఎన్నోసార్లు విన్నాం, అయితే ఈరోజు ఫ్రెష్గా వింటున్నట్టు ఒక ప్రేరణ కలుగుతోంది. ఇదే బైబిల్ యొక్క ఒక ప్రత్యేకమైన పాత్ర. పరిశుద్ధాత్మ మనకి ఇంకా ఫ్రెష్గానే ఇస్తున్నాడు. అప్పుడు ఎంతవరకు వర్డ్ లోపల ఉండాలన్నది మీరు వక్కాణిస్తున్నారు. ఇందులో చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఇస్రాయేల్ మాత్రమే కాదు, ఇది మనకెంత రిలివెంట్ గా ఉందనేది విషయం అర్థమైంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. మరో కార్యక్రమంలో మరొక పారాబుల్ అన్ఫోల్డ్ చేద్దాం, మనం చాలా సీక్రెట్స్ నేర్చుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు, సంతోషం.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది. ఏ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. అందరూ చెప్పండి, ఏంటి ఆ తోట పేరు? గెత్సెమనే. గెత్సెమనే తోటకు, ఏదేని తోటకు కొన్ని వ్యత్యాసాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదేని తోటలో ఉంచబడిన ఆదాము అవలు తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకున్నారు. గెత్సెమనే తోటలో ఉన్న మన ప్రభు అని యేసయ్య దేవుని ఇష్టం జరగాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 22:42 చదువుతున్నా.
1: తండ్రి,
0: ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. ఏదేను తోటలో ఆదామవ్వులు తమ ఇష్ట ప్రకారం జీవించారు, తమ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు, తమ ఇష్ట ప్రకారం చేసిన కార్యాలు చేశారు. అపవాది శోధించాడు. సరే, వాడు శోధిస్తే నీ విచక్షణ ఏమైపోయింది, నీవు అనుకున్న నిర్ణయాలు ఏమైపోయింది, దేవుని బాధ్యతలు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆదామవ్వలు. కానీ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. అయ్యా, నా ఇష్టం కాదు, ఏం జరగాలి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకోసం? ప్రతి మనిషి జీవితం పట్ల దేవునికి చిత్తము చాలా గొప్పది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉంటే మనం ఏమంటున్నాం తెలుసా? అయ్యా, నీ ఇష్టాన్ని పక్కన పెట్టాయా, నీ చిత్తం పక్కన పెట్టు, ముందు నా ఇష్టం జరగని. ఎంతమంది ఈ రోజున తమ ఇష్టం జరగాలనే ప్రయాస, తమ ఇష్టం జరగాలనే కోరిక. ఒకవేళ ఏ సందర్భంలోనైనా తన ఇష్టం జరగకపోతే, వారి ఇష్టం జరగకపోతే, ఎన్ని పర్యవసానాలు ప్రపంచంలో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం జరగకపోతే ఏంటి పరిస్థితి? అంటే చిన్న చిన్న పిల్లలు కూడా తమ ఇష్టం జరగకపోతే ఏదో విధంగా వారిలో ఉన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నారు, ఏదో విధంగా మనల్ని భయపెట్టాలని. ప్రపంచం అంతా నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అంతా జరగాలని. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, పెద్దల ఆ చిత్తాన్ని లేదంటే పెద్దల అంగీకారాన్ని వారు కొంతమంది తీసుకోకుండా నా ఇష్టమే జరగాలనుకుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న పర్యవస్థానాలను చూస్తూ ఉంటే కొంతమంది రిగ్రెట్ అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, అనవసరంగా నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు బాధపడుతున్నాను. ఈ మాట ఎందుకు చెబుతున్నాను? ఇంకా పెళ్లికైనలు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, హాస్టీ డిసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే వివాహం అనేది జీవితానికి ఒక్కటే, వన్ ఇన్ ఎ లైఫ్ టైం, వన్ మ్యాన్ వన్ ఉమెన్ ఫర్ ది హోల్ లైఫ్. జీవితం అంతా ఒక పురుషుడు ఒక స్త్రీయే. షర్ట్లు మార్చినట్టు మార్చడానికి లేదు. అందును బట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్స్ అనేవి లేవు, ఆ తర్వాత బాధలు అనేవి లేవు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావచ్చేమో, అవి తర్వాత విషయం. కానీ అయ్యో, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అన్న భావన నీకెప్పుడు రాదో. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఇష్టము, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ కార్యాలు జరిగిస్తున్నారు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా, నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు. దావీదు భక్తుని సంతోషం ఏంటట? తన ఇష్టం జరగకపోయినా, తన అనుకున్నది జరగకపోయినా, దేవుని ఇష్టం జరిగితే చాలు, ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, అది నాకు సంతోషం అన్నాడు. సొలొమోన్ దేవుని మందిరం కట్టడానికి ముందుకొచ్చాడు. దావీదు మొత్తం అంతా సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచి దావీదు ప్లాన్ చేసుకున్నాడు. దేవుని మందిరం అలా కట్టాలి, ఎలా కట్టాలి, అలా కట్టాలంటే దేవుడు అన్నాడు, దావీదు క్షమించిన ఆయన, నీ వల్ల దేవాలయం కట్టబడదు, నీ కుమారుడు కడతాడు సొలొమోన్. అంటే కుదరదు, నేనే కదా ఇవన్నీ చేశాను, మా కుమారుడు కట్టడం ఏంటి అని దావీదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అయ్యా, నీ చిత్తమే జరుగునుగాక. సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడని ప్రపంచవ్యాప్తంగా రానున్న తరాలన్నీ చెప్పుకున్నా నాకు బాధ ఏమలేదు. కారణం అంటే సొలొమోను కూడా నా కొడుకే కదా, అయ్యా పర్వాలేదు నీ చిత్తమే జరగాలి. ఎస్, అలా దేవుని చిత్తం జరగడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? ఆయన ఇష్టం జరగడానికి మన జీవితాలు సమర్పించుకున్నామా? చాలామంది యవనస్తులు ఈ రోజున నా ఇష్టం అని చెడు నిర్ణయాలు తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్నారు. పిల్లరా, మనకు యవనస్తుని చూస్తూ ఉంటే రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే, తల్లిదండ్రులు ఇద్దరు దేవుని బిడ్డలే, నడి రోడ్డు మీద ఎంతమంది చూస్తారని ఇలాంటి ఏమీ లేదు. తను ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టుగా నడి రోడ్డు మీద సిగరెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తున్నాను అలా చూసేసరికి ఇలా వెనకలు పెట్టేస్తున్నాడు దాన్ని తీసుకెళ్ళి. షర్ట్ కాలిపోతుంది తమ్ముడు, ముందు తీసే. జీవితం కాలిపోతుంది అక్కడ, తెలియట్లే నీకు చాలా సందర్భాలు నా ఇష్టం నా ఇష్టం. యవన కాలంలోకి వచ్చిన తర్వాత చాలామంది యవనస్తుల యొక్క ఆ కొంతమంది చెడు స్నేహితుల యొక్క దారిని బట్టి ఎంతమంది తప్పుదోవ పడుతున్నారండి, ఎంతమంది చెడిపోతున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇక నేను ఆపే, గెచ్చిమిన తోటలో మన ప్రభువు రక్షకుడు తను తాను తగ్గించుకుని, అయ్యా నా చిత్తం కాదే, జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధను తొలగించే. ఎందుకంటే ప్రార్థన చేశాడు దేవుడు. ఆ గిన్నె ఏం గిన్నెది? ఎస్, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే గిన్నె, పాపముతో మిళితమైన గిన్నె. ఒక మాటలో చెప్పాలంటే విషపూరితమైన గిన్నె పాపాన్ని, లేదంటే ఆ పాపపు గిన్నె ఇప్పుడు యేసు ప్రభు స్వీకరించారు. సర్వ మానవాళికి దేవుడు రక్షణ ప్రసాదించాలంటే, మనిషి మీద పాపం కొట్టివేయబడాలంటే, ఆ పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకోవాలి. ఆ పాప భారాన్ని ఆయన భరించాలి పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు. లేదా ఆయన ప్రియులర స్వయంభవుడు కనుక ఆయన జీవితకాలం అంతా పాపము లేనివాడిగా బ్రతికాడు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలంటే అది సహించట్లేదు ఆయనకి. అయ్యా ఇది చాలా కష్టమైన కార్యమే, ఆయన నీ చిత్తం ప్రకారం నీ చిత్తం కోసం ఆ కార్యం జరిగిస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఒక మంచి ఆ ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. రోమిలికి రాసిన పత్రిక 5:19 వచ్చిన మనం చదివితే బైబిల్ సెలవిస్తుంది, ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన
1: అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో,
0: అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే
1: ఒకని
0: విధేయత వలన
1: అనేకులు నీతిమంతులుగా చేయబడి,
0: అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకనే పాపం వల్ల అనేక మంది ఏ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారో, లేదా ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలా సంక్రమించిందో, అయితే దేవుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన విధేయత వలన అన్నాడు. సబ్మిషన్ అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో విధేయత కనబడింది. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఆయన విధేయత కలిగి ఉన్నారు. ప్రభు నుండి దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, కొన్ని విషయాలు సరి చేసుకోవాలని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో విధేయత కలిగి దేవుని కృపలను వర్ధిల్లితే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దీవన. యేసుక్రీస్తు ప్రభు విధేయత వలన నీతిమంతులుగా తీర్చాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ ప్రాంతంలో ప్రియులరా, ఒక తండ్రి రైల్వే స్టేషన్లో అక్కడ క్యాబిన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్లో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి క్యాబిన్స్ అనేవి లేవు. పూర్వదినాల్లో ట్రైన్ వస్తూ ఉంటుందంటే స్టేషన్కి నార్త్ క్యాబిన్ సౌత్ క్యాబిన్స్ ఉండేవి. వాటిలో కొంతమంది వ్యక్తులు ఆ పట్టాల దిశను మారుస్తుండేవారు. ట్రైన్ ఒకవేళ స్టేషన్లోనికి రావాలంటే, ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే వారు ఆపరేట్ చేయాలి, అక్కడ ఆ లింక్ మార్చాలి, అప్పుడు ట్రైన్ ఆ స్టేషన్లోకి వస్తుంది. అలా కాని పక్షంలో ట్రైన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే దాని మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఒకసారి అలాగే ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పుడు తనకున్న 5 సంవత్సరాల కుమారుణ్ణి ఒక రోజున తనతో పాటు తీసుకెళ్ళాడు. హాలిడే వచ్చిందని కుమారుడికి స్కూల్ లేదని చెప్పి తండ్రితో వస్తానంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి తనతో ప్రక్కన పెట్టుకున్నాడు. ఇతను వర్క్ అంతా చేసుకున్నాడు. కాసేపటికి ప్రియులరా, వర్క్ అంతా అవుతుంది, ఇతను అలా జరుగుతుండగానే ట్రైన్ వస్తుందని సూచన వచ్చింది. అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాదు, చాలా వేగంతో ఆ స్టేషన్ నుండి వెళ్ళిపోద్ది, అది ఆగదు కనుక మీరు సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అతనికి మెసేజ్ వచ్చిందో ఆ గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని కిటికీ దగ్గరికి వచ్చి ఇలా ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ప్రియులరా. ఆ దృశ్యం అతనికి కళ్ళవెంబడి నీళ్లు తెప్పించేస్తా ఉంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా, తనకున్న ఒక్కడే కుమారుడు, 5 సంవత్సరాల పిల్లవాడు, ఏ ట్రైన్ అయితే ఏ పట్టాల మీద కాసేపట్లో వెళ్ళిపోబోతుందో ఆ పట్టాల మధ్యలో ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళి. మరి ఎప్పుడు దిగిపోయాడో తెలియదు, క్యాబిన్ అంతా దిగేసి వెళ్ళిపోయి పట్టాల్లో మధ్యన పట్టాల మధ్యలో ఉన్నాడు. ఈ తండ్రి ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అతను కాపాడేంత టైం కూడా లేదు, ఎందుకంటే అతి వేగంతో ట్రైన్ వచ్చేస్తూ ఉంది. చాలా స్పీడ్ వస్తూ ఉంది ట్రైన్, అంత పెద్ద ట్రైన్ అంత స్పీడ్లో వస్తుందంటే ఇంకా ఈ కుమారుడు మిగలడం అసాధ్యం అనమాట, బ్రతకడం అసాధ్యం. ఆ టైంలో తండ్రి చూశాడు, పైన ఒకటే కేక, ఒకటే అరుపు, రే కుమారుడా నీవున్న స్థలంలో పట్టాల మీద పడుకో మధ్యలో అన్నాడు, అంతే ఒకటే మాట. ఆ టైంలో ఇప్పుడున్న కనుక పిల్లలు కనుక ఉంటే, ఆ టైంలో ఈ 21వ శతాబ్దం పిల్లలు లేదంటే మీ పిల్లలే కనుక ఉంటే ఏమంటారు, డాడీ ఏం డాడీ పడుకోలే ఇక్కడే నేను ఆడుకుంటున్నాను కదా, మీరెంత ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంతే మా పిల్లల్ని అర్థం చేసుకోరు మీరు అని చెప్పి ఆడు ఆ పట్టాల మీద నిలబడి తండ్రి తల్లి అన్నాడు అనుకోండి, ఏమై ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రీజనింగ్లు కావాలి, అరే అక్కడ పడుకోరంటే ఏ ఇక్కడే పడుకోవాలి, రోజు మంచం మీద కదా పడుకుంటాను నేను అంటే నువ్వు కనుక పడుకోలేదనుకో రేపు ఇంకొచ్చోట పడుకోబెట్టాలి నేను తీసుకెళ్ళి. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి, మా నాన్న ఏది చెప్పిన నా మంచి కోసం చెబుతాడు, ఆయన సరదాకో లేకపోతే టైంపాస్కో ఎప్పుడు నాకేం చెప్పడు, ఆయన ఏది చెప్పినా నా శ్రేయస్ కోసం చెబుతాడని ఆ చిన్న పిల్లవాడు గుర్తించి టక్మని పడుకున్నాడు ఆ పట్టాల మధ్యలో. వెంటనే రైలు వెళ్ళిపోయింది, కాసేపటికి పిల్లవాడు పైకి లేచి చూశాడు, ఎంత ఉపద్రవం తప్పింది, మా డాడీ ఇందుకోసమని చెప్పాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే లోబడి దానికి, నాకు కొంచెం టైం కావాలి లేదా నాకు 6 నెలలు టైం ఇయ్యి వచ్చే సంవత్సరం చూద్దాం అంటే దేవుడు ఏ విధమైన కీడు తప్పించాలని ఆ మాట చెప్పాడో భవిష్యత్తు నీకు కొన్నిసార్లు తెలీదు, కానీ విశ్వాసతను లోబడితే చాలు ఆ కీడు దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసానమైపోద్దాం, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి నిన్ను నువ్వు సంపూర్తిగా సబ్మిట్ చేసుకునే విధానము దేవుడు మెచ్చితే భయంకర ఉపద్రవాలు భయంకర కీడులు నీ కుటుంబంలో దేవుడు తప్పించి నేను సురక్షితంగా ఉంచుతాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయా నా ఇష్టం కాదు నీ చిత్తమే రాసుకోండి, మీ ఇంట్లో ఓ పెద్ద కాగితం మీద స్కెచ్ పెన్ కొనుక్కొని రాయండి, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ఒక కాగితం మీద రాసి మీ ఇంట్లో గోడ మీద పెట్టండి. ప్రతిరోజు చదవని దాన్ని మీ జీవితానికి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. ఏ సందర్భంలో నీ శరీరము వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహించినా అపవాని నిన్ను వెనకొకలాగల ప్రయత్నం చేసిన ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది. అయ్యా ఏదైనా తోటలో దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్న ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని నెరవేర్చక తమ ఇష్టాన్ని నెరవేర్చి శాపాన్ని కొని తెచ్చుకున్న ఆ ప్రజలు, అయితే గెత్సెమన తోటలో నీ చిత్తమే జరుగును గాకనే ఆ కేక వినబడుతున్నప్పుడు గెత్సెమన తోట ద్వారా దేవుని నామం అత్యధికంగా మహింపరచబడింది. మరొక గార్డెన్ గురించి నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరమ గీతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం 3వ ఉద్యానవనం గురించి అక్కడ మనం చూస్తున్నాం.
1: ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము
0: నా ఉద్యానవనము మీద
1: విసరుడి
0: దాని పరిమళములు
1: వ్యాపింపచేయండి
0: నా ప్రియుడు
1: తన ఉద్యానమునకు వేంచేయునుగాక.
0: ఆహా వేంచేయునుగాక, అతడు తనకిష్టమైన ఫలములను
1: అతడు భుజించునుగాక.
0: దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సంఘము అంటే ఆ మాటకు చక్క నిర్వచనం ఈ ఒక్క వచనంలో మనం చూసాము. సంఘము యొక్క విధి నిర్వహణ, సంఘము దేనికోసం సిద్ధపడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఈ ఒక్క వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉత్తర వాయువు వేంచేయము, ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు సంఘం మీద విసురుతున్నప్పుడు, ఆత్మదేవుడు సంఘం మీద ఆయన ఊదబడుతున్నప్పుడు లేదంటే వేంచేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, సంఘములో ఉన్న పరిమళము ఏం చేస్తుందట, వ్యాప్తి చెందుతుంది. సంఘములో ఉన్న పరిమళము నలుదిశలా వ్యాప్తి చెందుతా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘం మీద విసిరినప్పుడు. ఎంత అద్భుతమైన అంశం ఇది. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద అవి విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క పరిమళాన్ని దేశంలో అనేక చోట్ల ఆయన వ్యాపింపచేస్తున్నాడు. ఆయన యొక్క చోట్ల సంఘం యొక్క పరిమళాలను తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యానవనంకు వేంచేస్తున్నాడు. అనగా ఈ మాట మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. నేడో రేపో ప్రభువుని యేసు రాబోతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఆయన రాకడకు సూచనగా కనబడుతున్నాయి. ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యము ప్రియులరా మనం ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు రెండో రాకడకు సుగమం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేడో రేపో మన వరుడు మన ప్రియుడైన యేసు ఉద్యానవనానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసునామమైపరచండి. తన ప్రియ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, తన కోసం నమ్మిక కలిగిన సంఘాన్ని, కష్టాల్లో ఇబ్బందుల్లో సైతాన్ని వెంబడించిన సంఘం, కన్నీటిలో కూడా ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అని యేసు వరుడని యేసు రాబోతున్నాడు. ఆయన నా ఉద్యానవనముకు ఆయన వేయించబోతున్నాడు. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు ఏం చేస్తారంటే ఆయన భుజిస్తాడు. సంఘం యొక్క ఆలోచన ఏంటో తెలుసా, సంఘం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, యేసయ్యకు ఇష్టమైన ఫలములను ప్రొడ్యూస్ చేయడమే, ఆయనకిష్టమైన ఫలములను మనం సిద్ధపరచడమే మన మీద ఉన్న బాధ్యత. ఆయనకిష్టమైన ఫలములను ఆయన భుజించే విధంగా మనము సిద్ధపడగలిగితే ఆ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రియుల పరిమళము, లేదంటే ఆయన గాలి విసురుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మనము ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, మారుమనసగిన ఫలములు ఫలించాలి, ఆ తర్వాత వెలుగు ఫలం ఫలించాలని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. సిద్ధంగా ఉన్నావా నేడు రేపు ఏసై వస్తే? ఆత్మలో సిద్ధపడ్డావా? ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ఈ ప్రేమ, ఇవన్నీ దేనికోసం? మనందరం నిత్య రాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలనే దేవుని కోరిక. ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని కృపలను వర్ధిలకపోతే, దేవునికి ఇష్టమైన ఫలములు నువ్వు ఫలించకపోతే, ఒకనాడు నువ్వు ఎత్తబడని గుంపులో కనుకుంటే నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత దురదృష్టవంతులు మరొకరు భూమి మీద ఉండరు. అందును బట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రైస్తవులమైన ఎడల ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే కేవలం ఈ భూమి మీద భౌతిక అవసరాలు తీర్చుకోవడానికో, ఈ భూమి మీద ఉండే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, ఓ మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దగ్గర నిర్మోహమాటంగా పోసిన పౌలు ద్వారా రాయించాడు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు, అందరికంటే నువ్వు భయంకర వ్యక్తి. కారణం ఏంటో తెలుసా, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క కోరికను నువ్వు గుర్తించలేదు కనుక. ప్రభు మనందరినీ ఎందుకు ప్రేమించాడు? ఆయన కలవరి శిలువలో మన కోసం ఎందుకు మరణించాడు? దారదారులుగా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? నీవు నేను పాపమును విడిపించబడి దేవుని బిడ్డలుగా బ్రతికి ఒకనాడు తన మహిమగల సంఘంలో మనందరం ఉండాలని, మచ్చ అయినా ముడత అయినా అట్టిది మరేది లేకుండా ప్రభు ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలనే యేసు ప్రభు అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆ త్యాగాన్ని ఆలోచన చేస్తున్నావా? కొంతమంది సిలువ కొనుక్కొని మెళ్ళలో వేసుకుంటారు, మంచిదే, కానీ ఆ సిలువ వెనకాలన్న త్యాగం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ భరించాడంటే నీవు నేను మెడలో వేసుకున్న సిలువ కాదు అది. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఆయన మనస్థానాన్ని ఆయన కోరుకున్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి నలుగు కొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు చేయడానికి కారణమేంటో తెలుసా? నీవు నేను శాశ్వత కాలం ఆయనతో ఉండాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం తిరగాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం విహరించాలనే యేసు ప్రభు మనస్థానాన్ని కోరుకుని కలవరిశిలో చనిపోతే చాలామంది సిలువను అర్థం చేసుకోవట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు ఆయన సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనందరికీ ఏంటది? దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని యొక్క వార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? వెర్రితనమే. కొంతమందికి అర్థం కాకపోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎందుకు ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే, మేము నమ్ముకున్నది యేసు ప్రభుని కష్టాలు పోతాయని కాదు, ఆయన మా పాపాన్ని భారాన్ని తొలగించాడని, ఆయన మా పాపపు శిక్షను తీసుకుని రక్షణ ఇచ్చాడని చెప్పగలుగుతున్నావా మాట? యేసు ప్రభు నేడో రేపు రాబోతున్నాడని ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడండి శాంతి సమాధానం లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆకాశంలో చిహ్నాలు అగుపడుతున్నాయి. మన ఇస్రాయేల్ దేశంలో ఓ పెద్ద రింగ్ ఆకాశంలో ఏర్పడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. సృష్టిలో జరిగిన మహత్యం మొన్న మొన్నే. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు తాను వస్తున్నాడని సూచనలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇన్ని సూచనలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని ప్రార్థనలు విని కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుని బిడగా జీవించిన నిర్ణయం తీసుకోకపోతే, నేను అంటాను ఒకవేళ ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రే యేసు ప్రభు చాలు ఇంతవరకు అవకాశం ఇచ్చాను వెళ్తాను అనుకుంటే గుండె మీద చేసుకుని చెప్పగలవు నువ్వు ఎత్తబడతావా లేదంటే విడవబడతావో. చాలామంది ఇంకా రహస్య పాపాలు మెయింటైన్ చేస్తున్నారు హృదయాల్లో, హృదయాల్లో పాపాన్ని పెంచి పోషిస్తూ ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని ఆ పాపంలో ఉంటే వాళ్ళు ఈ రాత్రి కొట్టుకుని నీ గుండె ఆగిపోతే లేదా ప్రభు రెండోసారి వచ్చేస్తే ఎత్తబడిన గుంపులో ఉంటావా విడువబడిన గుంపులో ఉంటావా ఆలోచన చే. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు విసురుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, ఉద్యమం రగులుతూ ఉంది. ఇది కూడా ఒక నిదర్శనమే, పరిమళాలు వ్యాపిస్తున్నాయి. దేవుని సువార్త పరిమళాలు ఆ దేశం ఈ దేశం అని కాదు, ప్రతి ఖండము ప్రతి దేశము వినబడుతూనే ఉంది. ఇక జరగాల్సింది ఒక్కటే, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేయించేయబోతున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న ఈ తరుణంలో నీవు నేను సిద్ధపడగలుగుతున్నావా? ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది 10 మంది కన్యకలు దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరారట. అయితే 5 దగ్గర పుష్కలంగా నూనె ఉంది, 5 దగ్గర ఏమి లేదు. అందరూ కన్యకలే, అందరూ కన్యకలని బైబిల్ సెలవిచ్చింది. అందరూ వరుణ్ ఎదుర్కోవాలనే వచ్చారు, అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరి దగ్గర ఒత్తే ఉంది, అందరూ నిద్రపోయారు, అందరికీ స్వరం వినబడింది. అక్కడ దాకా అన్ని కామన్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా తెలిసిందంటే కొంతమంది దగ్గర ఎక్కువ నూనె ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి యేసును మహిమపరచండి. హల్లెలూయా. The more you gather in God's presence, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గ్యాదర్ చేసుకుంటావో దేవుని యొక్క ఆత్మశక్తి బలము నువ్వు పొందుకుంటావో. ఒకవేళ వరుడు ఆలస్యం చేసినా నువ్వు నిలబడ్డానికి ఆస్కారం ఉంది అనే వాస్తవాన్ని గుర్తించా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే ప్రతి సమయము నీ ఆధ్యాత్మిక ఆ బుడ్డిలో నూనె నింపుకుంటూనే ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఆ నూనె ఎలా లేదట, సమృద్ధిగా లేదు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు ఎక్కడికి, దేవుని మందిరం. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్పూన్ వేసుకుంటే ఆ డబ్బా నిండుతుందా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నీ బుడ్డెలో నూనె సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు పర్వం ఎదుర్కోవడానికి అదే నీకు నాకు కావాల్సింది. అక్కడ దాకా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సమానమే వాళ్ళకి వీళ్ళకి. బట్ దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆయిల్, వారి దగ్గర నూనె కాస్త ఎక్కువగా ఉంది. నీ నా జీవితంలో ద మోర్ లవ్, ద మోర్ పవర్, మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు సమాజంగా కూడుకున్నట్టు మానక, ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఏటెళ్ళ కాలం నీ భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆలోచన, ఏటెళ్ళ కాలం వాటికే గొడవలు, ఏటెళ్ళ కాలం నీ జీవితం అంతా నీ భర్తతో అదే దెబ్బలాట, అది లేదు ఇది లేదనే ఆ దెబ్బలాటే. ఏ ప్రతి సందర్భంలో నీ భార్యకు నీకు ఈ ఇది లేదు, భౌతికంగా అది లేదనే ఆ దెబ్బలాట్లే తప్ప దేవుడి గురించి ఆలోచన ఒకటైనా ఉందా? దేవుని రాజ్య విస్తరణ పొందాలి, ఆయన తిరిగి రాబోతున్నాడు, మనం సిద్ధపడాలండి. రెండు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, రెండు ఇద్దరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామని ఆ తోడ్పాటు, ఆ పురుకొల్పుతనం ప్రతి కుటుంబంలో ఉంటే ప్రతి కుటుంబం పరలోకంగా మార్చబడితే గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైంపడ. హల్లెలూయా. నీ ఇబ్బందులు కష్టాలు దేవుడు తీరుస్తాడు, నూతన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి తన మహిమ రాజ్యం కొరకు నేను సిద్ధపడతాడు. ఏ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్, పాపం ద్వారా మలినమైపోయిన ఏదెను తోట. ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది సబ్మిషన్ ప్రేయర్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. ఏ గార్డెన్ ఈజ్ అవైటింగ్ ఫర్ గాడ్ సెకండ్ కమింగ్, యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం తన్ను తాను సిద్ధపరుచుకుని ఆ పరిమళ వాసన వెదజల్లుతూ తనకిష్టమైన ఫలములన్నీ రెడీగా పెట్టుకుని చూస్తున్న సంఘము దేవుని తోట. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసి మన హృదయాలు ప్రభు కోసం సిద్ధపరుద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు గనుక మీ జీవితాలు అద్భుతాలు చేయని సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా ఉన్నతమైన నీ ప్రణాళికలో ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నా మన మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
3: మీ ప్రార్థనా అవసరతలకు మరియు కానుకల పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

గోదావరి జిల్లా చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయినాయి, శరీరానికి అంటుగట్టుకుపోయినాయి అని చెప్తారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలో 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టం, మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజో 20వ రోజో మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15, 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన 15-20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేము, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేము, స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేము స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు, వాళ్ళ పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు,
ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయినాను. నేను బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండుంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది. పెళ్ళి కూడా కాలేదు, నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంత రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 ఏప్రిల్ 30వ తారీఖున ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు, అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రావటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15వ తారీఖున మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15న.
ఆ తర్వాత రెండు అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండేవి. నేను మందు తాగాలి, నేను పాన్ పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటూ ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జులై 24 వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24 ఓ పాష్ గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి, మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీస్ లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తనేం చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు, జూన్ 24 ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్దబ్బాయి, నా చిన్నబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులుండే, ఈమె నన్ను నమ్మి వచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష్ గారిని. పాష్ గారు అక్కడ ఏదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట ఇంటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం నేనంటే. వెళ్ళి అడిగితే సరే జులై 24 చేరుదు రా అని చెప్పేసి నన్ను జులై 24 తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జులై 24 అక్కడ చేరాను. ఆగస్టు 8 అందరినీ, దాదాపు 500 ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెబుదాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు. నాకు తెలియదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తా. ఇల్లేది? ఇంటికి పోతానికి ఇల్లేది? ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా. ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా. అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను. నేను ఆయన ఆఫీసు రూమ్కి బిసి తిడుతున్నాడు. ఆయన తిడటం బాగా నాకు అలవాటైపోయింది.
చేయకపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండ ఎక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపే ఆయన పెద్దగా కేక, నేను కింద కూర్చొని ఉండాను టెంపోలో అడుగును వెనకాల కూర్చొని ఉండా, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా, ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తననెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది, వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనం అందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది, నాగటి మీద చేయేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదా, నేర్చుకోలేదుగా దొంగన కదా, లెగిసి అయ్యా ఇవక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చేతలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరు అనుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరులేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యేనట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండే కదన్నా అన్నాడు. నేను పలానా క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5 గురిని పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే
వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండే డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు, మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా ఇక్కడ ఏం చే, నేను మా చెల్లెల్ని పిలిచి నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి ఫస్ట్ ఏం పేరే అని అడుగుతాడు, నిన్ను పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్రా నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా ఆయన ఏం అడిగినా నేను చెప్తాను అంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా తెలుగు అనుకుంటున్నా. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్న ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని, రెండో క్వశ్చన్ అడిగాడు. ఆయన ఏం అడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలే. నా కళ్ళు చూస్తా ఆయన కిటికీ కళ్ళు చూస్తున్నాడు, నేను ఆయన కళ్ళు చూస్తా కిటికీ కళ్ళు చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు ఆ రోజు. ఆ కిటికీలో గుండా చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు, తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్తాం. ఎవడన్నా సీటు ఇస్తాడా? ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలు ఏమి రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికినండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను, ఇదిగో ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పానో అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఈయన తిప్పని పేరు ఈయన. మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏసియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండరు అక్కడ.
ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అనే ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగు వస్తుంటే ఏందన్నారు, అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా నేను, బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనేం వాడేవాడిని, సొంతూరు ఆడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేయించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను, దేవుడు మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళి, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోడిని అన్నమాట నత్తోడిని కూడా, ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడతానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజ్ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజ్ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజ్ బాగు చేసి బైబిల్ కాలేజీ చదువుకున్నాను. నిన్న ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజ్ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలా, చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది, ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు, ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, గో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరు చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంతెంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీసు రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా వెళ్ళి, ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అట్నే చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాల, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తే, నా దగ్గర ఏమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే, అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులు ఉండ. 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికెట్?

నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోటలకు వచ్చిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరిచాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత కుప్పలేసిన తర్వాత ఒరిచాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి. అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేపించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఎక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని. ఒక మందిరమే ప్రభువ చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ ఒరిశాలల్లో అయితే తిరిగి మందిరం అడిగానో అదే ఒరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం అందరం, అందరం చెప్దాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటు స్థలం ఇస్తే 1.5 సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు. నేను మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11 ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండా, డబ్బులు లేక కడతానే ఉండా. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000 తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగా ఇచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి, 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది, నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్ట్ గారిని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని. ఆమె బాధ భరాయించలేక మే నెల వచ్చింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు, అవసరంలో వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ సార్ సార్, రేపు తీసుకొస్తాం సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా. అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాలుందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి

ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగిన వాడికి. అంటే అతను సరేనన్నాడు, వాళ్ళ భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకు వస్తున్నాడు. ఏమని, 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు, ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాస్కారు దొంగ బంగారం పాస్కారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దాము, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయాము, ఇది జరిగితే చచ్చిపోదాం, ముందుదాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా? దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు? నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1,00,000 అయిపోయింది, 1,00,000 అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది. ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజీ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాను సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిలు ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది, ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు. పోలీసులు పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకి అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను, సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు? 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైనా మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు. అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్లా చెప్పలేదురా వాడికి నువ్వు అంటే నేను చెప్పను. అసలు
నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ? వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, ఏడ్చాను ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభువా అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి? అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు కదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు, అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి, తెల్లారి 11 గంటలకి ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో. ఇప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు. నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 నుంచి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెలనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడుతున్న పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వర్ధిల్లుద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళే. నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం పనుకున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెలి దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్యంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి, అయ్యా మా అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాశాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మా అబ్బాయిని పిలువు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్న, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి.
ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ ఒక నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికి చెప్పాడు. రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అంటే, మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడి గోలు లోకంలో, వాడి ఆశ, వాడి గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి మనకు ఉంటుంది ఆశ, మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

మనం అంత్యకాలంలో ఉన్నామన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే వాస్తవాన్ని గ్రహించి మంచిగా మెలుగుట ఎంతో మేలు. ఇది ఎలా గ్రహించగలం? వాక్యం, బైబిల్ వాక్యమే గమనింపునకు మూలాధారం. కావున ఈ లోకం ఎక్కడికి పోతుంది, యేసు ఎప్పుడు వస్తారు అనేది వాక్యము ద్వారా గమనించుదామా మరి.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు త్రోవ తప్పిన వారైరి. మార్గములను చెరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

సింఫనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన సువార్తికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరి అయిన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

అని వాగ్దానం చేసిన నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞత హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా, నీకే ఆరాధనని పాడదాం.

నామములోనే రక్షణ, యేసువను నామములోనే నిత్య జీవం. ఆయన నామము పలుకుతున్నప్పుడే కృప విస్తరించును గాక, కృప విస్తరించును గాక.

నామమును ఆరాధించుచున్నప్పుడే దైవికమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 17-18 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ భాగానికి ముందు న్యాయాధిపతులు తీర్పు ఇచ్చిన సమయాన్ని గ్రంథకర్త వివరించాడు. ఇందులోని కథ బహుశా ఆ సమయం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఇది ఆ సమయంలో మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటివారు ఎవరూ లేరు అని అర్థం. దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. అది 2వ ఆజ్ఞ. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. మీకా తన ఇంటిలో దేవుణ్ణి స్తుతించే స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అతడు ఒక ప్రతిమను, ఏఫోదును, కొన్ని గృహ దేవతలను కూడా ఉంచాడు. మీకాకు కుమారులు ఉన్నారు, మరియు అతడు ఒక యాజకునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. లేవి గోత్రం నుండి ఎవరు లేనందున బహుశా అతడు ఇలా చేసి ఉండవచ్చు. యాజకులందరూ లేవి గోత్రం నుండి రావాలనేది నియమం. బహుశా అతడు దీనిపై దృష్టి పెట్టలేదు. మీకా లేవి గోత్రానికి చెందిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి దేవుడు తనను ఆశీర్వదిస్తాడు అని భావించాడు. ఇక ఈ వృత్తాంతంలో ఇమిడి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేటి పాఠంలో మనము తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం వినబోతున్నాము. 17 నుండి 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు చరిత్ర రేఖలో నిమ్నోన్నతాలు మనం గమనించగలం. ప్రారంభంలో ఆశీర్వాదం. వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆ తరువాత దేవుని నుండి తొలగిపోయారు, దారి తప్పారు, చెడుగు చేశారు, తమ స్వంత ఇష్టప్రకారం జీవించారు. ఫలితంగా బానిసత్వానికి అమ్ముడుపోయారు. కష్టదశలో దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దేవుని వైపునకు తిరిగారు, పశ్చాత్తప్తులయ్యారు. దేవుడు న్యాయాధిపతులను లేపాడు. వారు ఇశ్రాయేలుకు విడుదల తెచ్చారు. తిరిగి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించారు, ఒక జాతిగా రూపొందారు. అంతా బాగానే ఉన్నప్పుడు తిరిగి పాపంలో పడిపోయారు, దేవునికి దూరమయ్యారు. ఈ విధంగా 7 సార్లు జరిగింది. దీన్ని బట్టి చరిత్ర పరిణతిని నేర్చుకోగలం. వరుస క్రమం గమనించండి. 1, మత విషయక భ్రష్టత్వం. 2, నైతిక పతనం. 3, అరాచకం. ఇశ్రాయేలు జాతి దేవాలయంలో ఆవిర్భవించింది. అక్కడ నుండి గృహాలకు ప్రసరించింది. రాజ్యానికి, సింహాసనానికి పొడిగించబడింది. ఒక జాతి పతనం కూడా ఈ విధంగానే అంచెల వారీగా కొనసాగుతుంది. మొట్టమొదట ఇశ్రాయేలు జాతి పతనం దానుగోత్రంతో మొదలైంది. వీరు ఇంకా విస్తరించాలని ప్రయత్నం చేశారు. విగ్రహారాధనలో పడిపోయారు. మీకా అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. అతని గృహం, అక్కడి వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే కుటుంబ జీవితం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో కనపడుతుంది. అతణ్ణి అతని తల్లే పాడు చేసింది. మీకా అనే ఈ వ్యక్తి తన విగ్రహాలను పూజించడానికి ఒక కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. దానుగోత్రాన్ని పెడత్రోవ పట్టించాడు. కిరాయి యాజకుని మాటలు ఎలా ధ్వనిస్తాయో మీరు వినబోతున్నారు. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 1వచనం నుండి. మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన 1100 వెండి రూకలు నా వద్ద ఉన్నవి, నేను వాటిని తీసుకున్నాను. అతని తల్లి అన్నది, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. అతడు 1100 రూకలు తన తల్లికి మరల ఇయ్యగా, పోత విగ్రహము చేయించడానికి నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నీకు మరల అది ఇస్తాను అన్నది. గమనించారా? ఈ తల్లి తన కుమారుణ్ణి చేజేతులా చెడగొడుతున్నది. ఆ పిల్లవాడు తన తల్లి దాచిపెట్టుకున్న డబ్బును దొంగిలించాలని చూచాడు. తన డబ్బును ఎవరు దొంగిలించారో తెలియక ఆమె ఆ నేరస్తుడు శపించబడునుగాక అన్నది. ఈమె శాపనార్థాలకు కొడుకు భయపడ్డాడు. నేనే దొంగిలించానని ఒప్పుకున్నాడు. అప్పుడామె ఏమి చెయ్యాలి? పిల్లవాణ్ణి గద్దించాలి. అలాంటి పని మళ్లీ ఎప్పుడూ చేయకుండా లెంపలు వాయించాలి. కాని ఈమె కొడుకును దీవిస్తున్నది. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంటున్నది. తల్లికి కొడుకంటే ఎంత గారాభమో. మీకా తాను దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అన్నది, ఈ డబ్బుతో నేను విగ్రహాలు చేయిస్తానని మొక్కుకున్నాను. చూచారా, ఆమె విగ్రహారాధికురాలు. పైగా ఆ డబ్బును తిరిగి కొడుక్కే ఇచ్చివేస్తున్నది. ఈరోజున కూడా కొందరు తల్లులు తమ పిల్లలను అతిగారాభం చేసి పాడు చేస్తున్నారు. ఈ డబ్బు దేవునికిస్తాను అంటున్నది, ఆ డబ్బుతో విగ్రహాలు చేయిస్తాను అని కూడా అంటున్నది. కొందరు దేవుని కోసమై కానుకలు సేకరిస్తారు. ఆ డబ్బుతో విందులు వినోదాలు చేస్తుంటారు. దేవునికి ఇచ్చిన కానుకలను మరి దేనికి వాడకూడదు. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని స్వర్ణకారునికి అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది. మీకా అనే ఆ మనుష్యునికి దేవమందిరము ఒకటి ఉన్నది. అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకణ్ణి ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మీకా ఇంటిలో చాలా విగ్రహాలున్నాయి. అతని తల్లి కావలసినంత వెండి ఇచ్చింది. దానితో విగ్రహాలు చేయించి మీకా తన ఇంటిని విగ్రహ మందిరంగా మార్చివేశాడు. కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. ఎవరూ దేవుని మాట వినటం లేదు. తన కుమారుల్లో ఒకణ్ణి యాజకునిగా పెట్టుకోవడం అది దేవుని ఏర్పాటు కాదు. గృహదేవతలకు అతని ఇల్లు ఆలయమైపోయింది. న్యాయాధిపతులు 17:7 నుండి, యూదా బెత్లహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యువకుడున్నాడు. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాడు. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిమీయుల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. మీకా అతన్ని అడిగాడు, నీవు ఎక్కడ నుండి వస్తున్నావు? అతడన్నాడు, నేను యూదా బెత్లహేము నుండి వచ్చిన లేవీయుణ్ణి. నాకు దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాను. మీకా అన్నాడు, నా వద్ద నివసించి నాకు తండ్రివిగా యాజకుడివిగా ఉండిపో. నేను సంవత్సరానికి నీకు 10 దుస్తులు ఆహారము ఇస్తాను. ఆ లేవీయుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ మనుష్యుని వద్ద నివసించడానికి సమ్మతించాడు. ఆ యువకుడు అతని కుమారులలో ఒకని వలె ఉన్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉన్నాడు. అంతటా మీకా అనుకున్నాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడు. మీకా తన స్వంత కుమారుణ్ణి యాజకునిగా చేసినందుకు బాధపడ్డాడు, భయపడ్డాడు. అంతలోకే నిరుద్యోగి అయిన ఒక బోధకుడు దొరికాడు. మీకా అతణ్ణి కిరాయికి పెట్టుకున్నాడు. బెత్లహేము నుండి వచ్చిన ఈ లేవీయుడు మీకా ఇంటికి యాజకుడయ్యాడు. కిరాయి బోధకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతని యజమాని మీకా. అతడు ఎంత చెబితే ఇతడు అంతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కిరాయి బోధకులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ యాజకుడు ఆ ఇంటిలోని విగ్రహాలన్నిటినీ ఆరాధిస్తున్నాడు. ఎందుకు? డబ్బు కోసం. అసలు ధనాపేక్షే విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది. అలాంటప్పుడు డబ్బు కోసం ఒక లేవీయుడు అక్షరాల విగ్రహారాధన చేయడం ఎంత గొప్ప నేరమో చూడండి. 11 ఆ మనుష్యుని వద్ద నివసించడానికి లేవీయుడు ఒప్పుకున్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. ఎంత సాహసం! ఇశ్రాయేలు జాతి ఎంత హీనస్థితికి దిగజారింది. లేవీయుణ్ణి పెట్టుకున్నాము గనక దేవుడు ఆమోదిస్తాడని మీకా అనుకున్నాడు. దేవుడు అలాంటి చర్యను ఎన్నడూ ఆమోదించడు. వేదాంత పట్టభద్రుడని నియమిస్తే అతనికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండవద్దా? ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తిని యాజకుడుగాను బోధకుడుగాను నియమించవచ్చునా? అది అసాధ్యం, అనుచితం. అది గొప్ప నేరం కూడా.

0: ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. మళ్లీ అదే నినాదం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు. గనుక తమకు స్వాస్థ్యం కావాలని వెతకటానికి బయలుదేరారు. దేశ సంచారం చేసి పరిశోధించడానికి దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను పంపారు. దానీయులు పొందిన స్వాస్థ్యం ఫిలిష్తీయుల వశంలో ఉన్నది. వారికి ఉండడానికి స్థలం లేదు. ఇశ్రాయేలుకు రాజు లేడు, నాయకత్వమూ లేదు. అంతా అరాచకం. యెహోషువా గ్రంథంలో మనం విన్నాము గదా, గోత్రాలు వాగ్దత్త భూమినంతా ఆక్రమించుకొని ఉండలేదు. దాను పరిస్థితి కూడా అలాగే ఉంది. దానీయులు ఉత్తర దేశంలో ఉన్నారు. వీరికి ఒక సమస్య ఎదురైంది. అందుచేత ఉండడానికి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ మీకా ఇంటికి వచ్చారు. ఎఫ్రాయిమీయుల మన్యంలో మీకా ఇల్లు ఉన్నది. వారు మీకా ఇంటిలో బస చేశారు. లేవీయుడైన ఆ యువకుని స్వరాన్ని పోల్చి అతని వైపునకు తిరిగి అతనితో అన్నారు, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాడు? ఈ చోటున నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నది? అతడు మీకా తనకు చేసినదంతా చెప్పి అన్నాడు, మీకా నాకు జీతమిస్తున్నాడు, నేను అతనికి యాజకుణ్ణై ఉన్నాను. అప్పుడు వారన్నారు, మేము చెయ్యబోయే పని శుభమో కాదో మేము తెలుసుకునేటట్లు దయచేసి దేవుని వద్ద విచారించు. అప్పుడా యాజకుడన్నాడు, క్షేమంగా వెళ్ళండి, మీరు చెయ్యబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమే. గమనించారా, ఇతడు కిరాయి బోధకుడు. ఇలాంటి వారు ఎక్కడైనా ఉంటే దేవుడు అలాంటి వారిని, వారిని కిరాయికి పెట్టుకున్న వారిని క్షమించునుగాక. ఈ లేవీయుడు సిగ్గుమాలిన పనివాడు. లోకంతో రాజీ పడ్డాడు. ఈ రోజున చాలామందిలో రాజీ మనస్తత్వం ఉన్నది. లంచగొండితనం ప్రబలుతున్నది. ప్రజలు కలవరపడుతున్నారు. నైతిక భ్రష్టత్వం రానురాను ఎక్కువవుతున్నది. దేవుని సంఘం మెళుకువగా ఉండాలి. వాక్యాన్ని అధికారంతో బోధించాలి. వాక్యములోని క్రీస్తును ప్రజలకు చూపాలి. ఈ కిరాయి బోధకులు ప్రజలకు ఏది ఇష్టమో అదే చెప్తారు. అందరినీ ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మను దీవించునుగాక అని కనబడిన ప్రతి ఒక్కరికి శుభవచనం చెప్తారు. అందరికీ అనుకూలమైన తీయని మాటలు పలుకుతారు. దానీయులతో అలాగే మాట్లాడుతున్నారు. 5 దానీయులు ఈ యాజకుని మాటలు విని సంతోషంగా తిరిగి వెళ్లారు. 9వ వచనం, 5 మనుష్యులు వెళ్లారు, లాయుషుకు వచ్చారు. అక్కడి ప్రజలు సుఖంగా నిర్భయంగా ఉన్నారు. అధికారులెవరూ లేరు. ఎదురు తిరిగేవారు లేరు. వారికి ఎవరితో ఎట్టి సంబంధమూ లేదు. ఈ 5 జొరియా, ఎష్తాయోలు అనే చోట్ల తమ స్వజనుల వద్దకు వచ్చారు. వారినడిగారు, లేండి, వారి మీద పడదాము. ఆ దేశాన్ని మేము చూచాము. అది బహుమంచిది. మీరు ఊరికి ఉన్నారేమిటి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. జనులు నిర్భయంగా ఉన్నారు. మీరు పోయి వారి మీద పడవచ్చు. ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు. భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అక్కడ కొదవలేదు. అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగారు. గమనించారా, వేగులవారు తెచ్చిన నివేదిక అనుకూలంగా ఉన్నది. దానీయులు లాయుషును పట్టుకోవచ్చు. 600 మంది యోధులు బయలుదేరారు. తమ కుటుంబాలతో ఆస్తిపాస్తులతో వచ్చారు. లాయుషుకు వెళుతూ మీకా ఇంటిలో బస చేశారు. విగ్రహాలు దొంగిలించారు. వారి యాజకుణ్ణి బంధించి తీసుకుపోయారు. దానీయులు లాయుషును పట్టుకున్నారు. పట్టణాన్ని కాల్చివేశారు. దాన్ని పునర్నిర్మించారు. అందులో నివసించారు. ఆ పట్టణానికి దాను అనే పేరు పెట్టారు. చూచారా ఏమి జరిగిందో? ఈ వృత్తాంతమంతా 29వ వచనం వరకు వివరంగా చెప్పబడింది. మీకా బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్లిపోయాడు. దానీయులు అతనికి తగిన శాస్తి చేశారు. ఇప్పుడు లాయుషు అనే పేరు పోయి దానికి దాను అనే పేరు వచ్చింది. 30వ వచనం, దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. మీకా వద్ద నుండి తెచ్చిన ప్రతిమను వారు పెట్టుకోవడం సిగ్గుచేటు. మోషే మనమడు, గెర్షోను కుమారుడు అయిన యోనాతాను, అతని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానీయుల గోత్రానికి యాజకులు. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటా వారు మీకా చేయించుకున్న ప్రతిమను నిలుపుకొని ఉన్నారు. గమనించండి, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి. వీరికెవరికీ నిజమైన దేవుని ఆరాధించాలి అనే కోరిక లేదు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వినియోగించుకునే మనస్సు ఉన్నది. ఈరోజున కూడా అనేక మంది దేవుణ్ణి వాడుకుంటున్నారు గాని దేవుడు వారిని వాడుకోవటం లేదు. మీకా విగ్రహాలు చేశాడు, అయితే ఆ విగ్రహాలను దానీయులు దొంగిలించారు. మీకా విగ్రహాలు పోయాయి, విగ్రహమంటే ఏమిటి? నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా విగ్రహమే. డబ్బు, వస్తువాహనాలు, పేరు, కీర్తి, వృత్తి ఇవన్నీ తొలగిస్తే కొందరి జీవితం శూన్యమైపోతుంది. విగ్రహాలతో కాదు, దేవునితో నీ జీవితాన్ని నింపుకోవాలి. దానీయులు లాయుషు వారిని హతం చేశారు, అది తప్పు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. పైగా అది దానీయులకు కేటాయించబడిన ప్రాంతం కాదు, అక్కడి ప్రజలు మంచివారు. అయితే ఈ దానీయులకు దేవుడంటే లెక్కలేదు. విగ్రహారాధన ఉన్న ప్రాంతాలను వీరు బాగుచేయాలి, విగ్రహాలను తొలగించాలి. అయితే వీరు తామే విగ్రహాలు పెట్టుకున్నారు, పైగా మంచివారిని పట్టుకుని హతం చేశారు. దానీయులు గెలిచారు, అంతమాత్రాన దేవుడు వారి పక్షాన ఉన్నట్టు కాదు. దేవుడు వారిని నడిపించలేదు. విగ్రహాలు వారి వద్ద ఉన్నవి గనుక అది దేవుడు చేయించిన యుద్ధం కాదు. 10వ వచనంలో వీరేమన్నారు? దేవుడు మీ చేతికి దానిని అప్పగిస్తాడు, అది నిజం కాదు. దౌర్జన్యపరులు కూడా తాత్కాలికంగా జయం సాధించవచ్చు. దేవుడు నడిపిస్తే, జయం కలిగితే అది వేరే సంగతి. దానీయులు మీకా విగ్రహాలను దొంగిలించి తెచ్చారు, వాటిని లాయుషులో ప్రతిష్ఠించుకున్నారు. అనగా వీరి ఆరాధన యెహోవా దేవునికి చెందినది కాదు. దేవుణ్ణి ఏ ప్రతిమారూపానికి మార్చకూడదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆత్మారాధనను అనుకరించడం కుదరదు. కలగలుపు ఆరాధన దేవునికిష్టం లేదు. భక్తి అనేది ప్రదర్శన కాదు, వాక్యానుసారమైన ప్రవర్తన. షిలోహులో దేవుని గుడారమున్నది. పండగలకు అందరూ షిలోహుకు వెళ్లేవారు. అయితే దానీయులు ఏమి చేశారు? షిలోహుకు వెళ్లకుండా లాయుషులోనే విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడంటే వీరికి ఎంత భక్తి ఉన్నదో దీన్ని బట్టే తెలిసిపోతున్నది. సోదరీ సోదరులారా, దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ సత్యాత్మ, వాక్యాత్మ. దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుని ఆరాధనలో దేవునికి మహిమ కలుగుతుంది, విశ్వాసికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఆరాధించే విశ్వాసి హృదయం ఆనందముతో సమాధానముతో నిండి ఉంటుంది. విశ్వాసి హృదయంలో నుండి ఆరాధన పెల్లుబికి రావాలి. దాని ద్వారా దేవునికి మహిమ. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనల్ను లోతైన అనుభవములోనికి నడిపించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము.
1: ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకనూ స్వాస్థ్యము పొంది ఉండలేదని చెప్పబడింది. ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకనూ స్వాస్థ్యము పొందలేదని చెప్పబడింది. 1. లేవీ, 2. దాను, 3. నఫ్తాలి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు విన్న సందేశం నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను గ్రహించి ఉన్నాం. ఇందులోని కథ మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటి వారు ఎవరూ లేరు అనే అర్థాన్ని మనం చూసాం. దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. వారికి రాజు లేనందునే ఇవన్నీ జరిగాయి. అందరూ తమ దృష్టికి తోచిన దాన్ని చేశారు. ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎంతో హీన స్థితికి దిగజారింది. కిరాయి బోధకులను కూర్చి కూడా విన్నాం. వీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించక ప్రజలు మెచ్చే బోధను మాత్రమే బోధిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ఇది ఎంతో బాధాకరం. ఇటువంటిది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఇటువంటి వారు నేటి దినాల్లో కోకొల్లలుగా ఉంటున్నారు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వాడుకునే మనసు వారికి ఉంటున్నది. నేడు కూడా అనేకులు దేవుణ్ణి వాడుకుంటున్నారు, కానీ దేవుడు వారిని వాడుకోవడం లేదు. ప్రియ సహోదరా, సహోదరి, నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏదైనా కూడా అది విగ్రహమే అవుతుందని గ్రహించాం. కాబట్టి మన జీవితాలను విగ్రహాలతో కాకుండా దేవునితోనే నింపుకోవాలి. అటు కృపాదేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవుని వాక్యం మిమ్మలను ఆవరించి ఉందా? వాక్య వాతావరణంలో రోజంతా గడుపుతున్నారా? వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉన్నది. అది మన విశ్వాస వాక్యమే. దాన్నే ప్రకటిస్తున్నాము. మనం సర్వాంగ కవచధారులం. వాక్య సత్యమే మన దట్టి. ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం. వాక్య సత్యం మన నడికట్టు, పటక, బెల్ట్. అదే మనకు ఆయువు పట్టు. సైతానును జయించాలంటే వాక్య ఖడ్గాన్ని ప్రయోగించాలి. రోమాపత్రిక 8:31 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? వాక్య సత్యమనే దట్టి కొరకు, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కొరకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుదే విజయం. ఆయన విజయమే మన విజయం. ప్రతిరోజూ సర్వాంగ కవచమును ధరించుకుని యుద్ధరంగంలోకి వెడదాము. జయం మనదే. జయం దేవుని బిడ్డలదే, దేవుని సంఘానిదే. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. మాకు ఏది శ్రేష్టమైనదో, ఏది మా జీవితాలకు క్షేమాభివృద్ధికరమో, దానిని మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు. నీకు మా స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. వారి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అక్కరలను క్రీస్తునందు మహిమలో తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. చదువుకునే పిల్లలకు జ్ఞానమందు ఎదుగుదల దయచేయండి. తల్లిదండ్రులు పిల్లలను పెంచడములో జాగ్రత్త వహించి నీ మార్గములో వారిని నడిపిస్తారని ఆశిస్తున్నాము. కుటుంబములకు కేంద్రమందు తెరువబడిన బైబిల్ గ్రంథం ఉండాలని నిరీక్షిస్తున్నాము. వాక్య ప్రమాణము మేరకు కుటుంబాలు నీకు విధేయత కలిగి జీవించాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. పరలోకమందు వలనే నీ చిత్తము విశ్వాసుల కుటుంబాలలో నెరవేరునట్లు ప్రార్థన చేస్తున్నాము. ఆయా ఉద్యోగాలు చేసే నీ బిడ్డల సాక్ష్యమును బట్టి ఇరుగు పొరుగు వారు నీ వైపునకు ఆకర్షితులగునట్లు వారిని దీవించండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఒక ఆత్మల సంపాదకుడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘాలు దినదిన ప్రవర్ధమానమవ్వాలని, సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదగాలని ప్రార్థిస్తున్నాము. మా దేశ సంఘములను, సంఘ నాయకులను, కాపరులను, సువార్తికులను ఆశీర్వదించండి. వారికందరికీ నూతన ఆత్మాభిషేకము దయచేయండి దేవా. కాపరుల వాక్యపరిచర్యలో, సువార్తికుల ఆత్మల సంపాదనలో గొప్ప ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. సంఘ దర్శనం భూదిగంతాల వరకు విస్తృతం కావాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. దేశమందు శాంతి సౌఖ్యములు ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. కరువు కాటకములు, అంటుజాడ్యములు ప్రబలకుండా దేశమును కాపాడండి. శాంతి భద్రతలు ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని మా ప్రియ ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో మరోసారి మనము దేవుని వాక్యము యొక్క ప్రశస్తి, విశిష్టతను గురించి మరికొన్ని ముఖ్య విషయాలను పరిశోధించబోతున్నాము. వచ్చే పాఠంలో ఆదికాండం 1 వాక్య అధ్యయనం ప్రారంభించుకుంటాము. శ్రోతలు, బైబిల్ అంటోంది, నేను దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం తనను తానే సమర్థించుకోగలదు. మానవులు ఆ ప్రయత్నం చెయ్యనక్కర్లేదు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. బైబిలు రాయబడిన ప్రత్యక్షము గనుక దీనిని లేఖనము అంటాము. లేఖనము అంటే పాత కొత్త నిబంధనల మొత్తం. యేసు ప్రభువు పాత నిబంధనలో నుండి అనేక వచనాలు ఉటంకించాడు. దానిని లేఖనముగా ప్రభువు గుర్తించాడు. 2 పేతురు 3:16-17 వచనాలలో పేతురన్నాడు,
మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున రాశాడు, తన పత్రికలన్నిటిలో బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థం చేస్తారు. అనగా పేతురు పౌలు పత్రికలను లేఖనములు అని పేర్కొన్నాడు. బైబిలు రాయబడిన దేవుని లేఖన ప్రత్యక్షము గనుక దీనికి ఎవరూ ఏదీ చేర్చడానికి కాని ఇందులోనిది ఏదైనా తీసివేయడానికి కాని వీల్లేదు. అలా చేస్తే వారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. బైబిలు గ్రంథం ఎట్టి దోషము లోపము లేనిది. దేవుడు భక్తులను ప్రేరేపిస్తే వారు రాశారు. వారు రాసిందంతా దేవుని చేత భద్రపరచబడింది. ఇందులో ఏ తప్పు దొర్లకుండా దేవుడు సమస్తము తానే నిర్వహించాడు. ఇది మానవాతీతమైన ఏర్పాటు. దేవుని హస్తం ఇందులో ఉంది. దేవుని ఆత్మ ఈ లేఖనములలో ఉన్నాడు. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అదంతా అది మాత్రమే ఈ గ్రంథంలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ నిర్వహించాడు. మూల భాషలో ఏ భావదోషము కాని భాషాదోషము కాని లేకుండా ఉండేటట్లు దేవుడు పర్యవేక్షించాడు. యెషయా గ్రంథం 27:3 దేవుడన్నాడు, యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాను. ఎవడునూ దానిమీదికి రాకుండునట్లు దివారాత్రము దానిని కాపాడతాను. దేవుని వాక్యము దేవుడు నాటిన ద్రాక్షవనము వంటిదే. మత్తయి సువార్త 24:35 ప్రభువు అన్నాడు, ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుని వాక్యానికి శాశ్వతత్వముంది. పాత నిబంధన గ్రంథము దేవుడిచ్చిందే. అందులో మానవ సహజమైన లోపములు ఏవీ ఉండవు. హిల్కీయాకు యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథము దొరికింది. రాజు ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు బట్టలు చించుకున్నాడు, అనగా పశ్చాత్తాపం చెందాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను బట్టి నా విషయములో, జనుల విషయములో, యూదావారందరి విషయములో యెహోవా యొద్ద విచారణ చేయండి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విననివారయ్యారు. గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది. 1 రాజులు 22:13 యోహాను సువార్త 10:35 ప్రభువు అన్నాడు, లేఖనము నిరర్ధకము కానేరదు. మత్తయి సువార్త 5:18 ప్రభువు అన్నాడు, లేఖనములో ఒక్క పొల్లైనా సున్నా అయినా తప్పిపోదు. యేసు ఈ బైబిలును దేవుని వాక్యముగా గుర్తించాడు. పాత నిబంధన సంఘటనలను తన ప్రబోధాలలో విరివిగా వాడుకున్నాడు. ఆదాముహవలను గురించి, కయీను, హెబెలు, సైతాను, నోవహు, యోనా మొదలైన వారి దృష్టాంతాలను యేసు ఎత్తిచూపాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని కూడా చెప్పాడు. బైబిలును దేవుని వాక్యమని ప్రభువు గుర్తించినట్లు మనం గ్రహిస్తున్నాము. అందలి ప్రతి మాట ముఖ్యమైనది. ప్రతి అంశము నమ్మదగింది. అపొస్తలులు పాత నిబంధనను తమ రచనల్లో ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారు. లేఖనములు మన ఆత్మలకు ఆహారం. ఆధ్యాత్మికంగా మనం బలం పుంజుకోవాలంటే, ఎదగాలంటే దేవుని వాక్యాన్ని ఎడతెగకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. బైబిల్ మనల్ని పాపం నుండి దూరంగా ఉంచుతుంది, లేదా పాపం మనల్ని దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. దేవుని వాక్యము మన సర్వశరీరమునకు ఆరోగ్యం, ఔషధం. సామెతలు 4:22 దేవుని వాక్యమందలి ఆజ్ఞలకు మనము విధేయులమైతే అదే మన శరీరాలకు ఔషధంగా పనిచేస్తుంది. యెహోషువాకు బైబిలు ఇవ్వబడింది. అతడు అందులోని ప్రబోధాన్ని ఆచరిస్తే అతనికి విజయము, అభివృద్ధి ప్రాప్తిస్తాయని దేవుడు అభయమిచ్చాడు. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవారు ధన్యులు, ఆనందమయులు.
కీర్తనలు 119:130 వచనం. మేధావులకు కూడా ఇది గొప్ప సవాలు. దేవా, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివి కలిగిస్తాయి. శ్రోతలు, బైబిలులోని ప్రతి పుటలో యేసు సాక్షాత్కారం కోసం మనం చూడాలి. ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు బాటసారులతో అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనల్లోనూ నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యం మనకు ఆహారం గనుక దీనిని భుజించకముందు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మన మనస్సును అభిషేకించాలి. పరిశుద్ధాత్మే మనకు నేర్పుతాడు. ఆయన మనకు పరమోపాధ్యాయుడు. ఆయనను వెలుగు కోసం అడగాలి. పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే మన మనస్సులపై ఉన్న ముసుకును ప్రభువే తొలగించాలి. కన్నులపై హృదయముపై ఉన్న ముసుకు తొలగిపోనిదే పాత నిబంధన ప్రవచనాలు మనకు అర్థం కావు. దేవా, తండ్రి, నాకు జ్ఞానము ప్రత్యక్షము గల మనస్సు ఇయ్యి, నా మనోనేత్రములు వెలిగించు అని ప్రతి విశ్వాసి ప్రార్థన చెయ్యాలి. దినదినము ఆహారంలాగే క్రమము తప్పకుండా దేవుని వాక్యమును దేవుని బిడ్డలు అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది. మన అక్కరలు తీరుతాయి. మనకెన్నో ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. రోజుకొక వచనాన్ని కంఠతా చేస్తే సైతానును ఎదిరించడానికి, వాణ్ణి తరిమి కొట్టడానికి ఈ వచనం మనకెంతో ఉపకరిస్తుంది. బైబిలులోని మొదటి 5 గ్రంథాలలో ధర్మశాస్త్రముంది. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు సరిగా అర్థం చేసుకుంటే మిగతా గ్రంథాలు సులభంగా మనకు అర్థమవుతాయి. యెహోషువా నుండి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర ఉంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి నుండి అపొస్తలుల కార్యముల వరకు చరిత్రే. దేవుని విమోచనాత్మక సంకల్పములోని సంఘటనలన్నీ కలిసి చరిత్ర. బైబిలు అంతటిలో ముఖ్యాంశం విమోచన, మానవ పాప విముక్తి. యోబు నుండి పరమగీతం వరకు కవితలున్నాయి. భక్తిభావాలను వ్యక్తం చేసే కవితలు, పద్యాలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడతాయి. సత్యాన్ని నేర్పటమే కాదు, భక్తికి కావలసిన ప్రేరణను సంతరించే కవితలు, భజనలు, కీర్తనల గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ప్రవచన గ్రంథాలలో కూడా పద్య రూపంలో రాయబడిన వాక్య భాగాలున్నాయి. పాత నిబంధనలో యెషయా నుండి మలాఖీ వరకు అన్నీ ప్రవచన గ్రంథాలే. కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథం ప్రవచనమే. సువార్తలలో ప్రభు ఆలివు కొండ మీద ప్రసంగం చేశాడు. అందులో అంతా ప్రవచనమే. దేవుని భవిష్యత్ ప్రణాళిక ఏది? దేవుడు తన ప్రజల కోసం రూపొందించిన నిత్య ప్రణాళిక ఏది? ఇదంతా ప్రవచన గ్రంథాలలో మనకు తేటగా చూపబడింది. ప్రకటన 20:4 వచనం, అవిగో సింహాసనాలు, వాటి మీద ఆసీనుడై ఉన్నవారికి విమర్శ చేసే అధికారమున్నది. వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు. 1 కొరింథీ 6:2 వచనంలో పౌలన్నాడు, పరిశుద్ధులే లోకానికి తీర్పు తీరుస్తారు. మనకు అనుదిన భక్తికి, జీవమునకు అవసరమైన సూత్రాలు కొత్త నిబంధనలో ఎన్నో ఉన్నాయి. సామెతలు, ప్రసంగి గ్రంథాలలో జ్ఞానవాక్కులున్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, ప్రవక్తలు, యిర్మీయా, ఎజ్రా, దానియేలు గ్రంథాలలో ఏముంది అంటారా? మానవత పుట్టుపూర్వోత్తరాలన్నీ ఉన్నాయి. భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడు. సైతాను తిరుగుబాటు, దేవుని సృష్టిక్రమం, మానవుని తిరుగుబాటు, కలవరం, మహాజలప్రలయం, నోవహు వృత్తాంతం, బాబెలు గోపురం, జాతులుగా వివిధ భాషా ప్రాంతాలుగా మానవత విభజన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వృత్తాంతం, ఈజిప్టులో యోసేపు, మోషే ఇస్రాయేలుకు నాయకుడవడం, జాతీయ విపత్తు, ప్రజల తిరుగుబాటు, చదరిపోయిన గోత్రాలు, ఇదంతా బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్రే. ఇక కొత్త నిబంధన అంటారా?
తరతరాల నిరీక్షణకు ఫలమైన యేసు అవతారం, యేసుక్రీస్తు సిలువ వేత, మృతులలో నుండి యేసు పునరుత్థానుడవడం, నాలుగు సువార్తలలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, పెంతెకోస్తు వృత్తాంతం ఉంది. ప్రకటన గ్రంథం వరకు భూదిగంతాల పర్యంతము సంఘము యొక్క శ్రమలు వర్ణించబడ్డాయి. మృతుల పునరుత్థానం, తీర్పు మొదలైన అంశాలు పత్రికలలో, ప్రకటనలో కూడా ప్రస్తావించబడ్డాయి. ఇక చిట్ట చివరి గ్రంథమైన ప్రకటనలో మంచి చెడుగుల వేర్పాటు, నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, నరకం, దేవ విరోధుల అంతిమ తీర్పు, ఇది సంగ్రహంగా దేవుని వాక్య సారాంశం. బైబిల్ అంతటా త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మనకు సాక్షాత్కరిస్తారు. శ్రోతలు, ఇంతవరకు మీరు దేవుని వాక్య ప్రయోజనాన్ని గురించి 10 సందేశాలు విన్నారు. ముగింపులో ఆదికాండం 3:9 మీ దృష్టికి తేగోరుతాము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. దేవుడు మనిషితో మాట్లాడడం, ఇదే దేవుని వాక్కు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనిషిని ఉద్దేశించి

నీవెక్కడున్నావు? ఆయన తీర్పరి, ఆయన నీ పరిపాలకుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడే యేసుక్రీస్తు, అనగా ఆయన యేసుక్రీస్తు తండ్రి. ఆదామా ఎక్కడున్నావు అనేది వ్యక్తిగతమైన పిలుపు, అదే సమయంలో సార్వత్రికం కూడా. నువ్వు నువ్వే ఎక్కడున్నట్లు? మానవ జాతి యావత్తు ఈ పిలుపులో ఇమిడి ఉంది. ఆదామనే ప్రథమ మానవునికి దేవుడిచ్చిన పిలుపు మానవత అంతటికీ పర్యాప్తమవుతుంది. ఆదామీయ సంతానమంతటికీ ఈ పిలుపు వర్తిస్తుంది. మానవుని మనస్సాక్షిలో దేవుని స్వరం కంగున మారుమోగుతుంది. బయటి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనిషితో మాట్లాడతాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు, పరోక్షంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడినా ఆయన వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడని మనము గ్రహించాలి. మానవుడు తన బాధ్యతలను విస్మరించి దేవుడు చెప్పింది చెయ్యక, చెయ్యవద్దని చెప్పింది చేసినప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. ఆదామా ఎక్కడున్నావు? ఆదాము అనేది ఒక ప్రత్యేక మానవుని పేరు కాదు. ప్రతి మానవుడు ఆదామే. దేవునికి అతడు లెక్క అప్పగించాలి. మానవుని స్థితి పరిస్థితి అతని చేతిలో లేవు. మానవుడు కోరుకున్నట్లు అతడు పుట్టలేదు. అది అతని చిత్తం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా అతనికి మించింది. దేవుడు పరిస్థితి ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన లేఖనముల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు తన వాక్యంలో మాట్లాడిందే నీతో మాట్లాడతాడు. అది నీతో మాట్లాడిన ప్రత్యేక సందేశమవుతుంది. లేఖనం మాట్లాడింది అంటే దేవుడు మాట్లాడినట్లే. బైబిలును చదువుతూ ఉండు, వింటూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువు. యోహాను సువార్త విను. అది నీతో దేవుడు మాట్లాడిన మాట అవుతుంది. ఆదామా, నేను చెప్పింది విన్నావు, మరెందుకిలా చేశావు? ఏదేనులో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే నీవేమి చేశావు? ఎక్కడున్నావు? హవ్వ, నీ భార్య అలా చేసిందంటే అప్పుడు నీవెక్కడున్నావు? సైతాను నీ కుటుంబంలోకి జొరబడి వచ్చి ఇంతా చేస్తుంటే నీవెక్కడున్నావు అని వాక్యమే దేవుని స్వరమై నిన్ను అడుగుతుంది, నిలదీసి అడుగుతుంది. ఇది నీ మనస్సాక్షిలో నుండి, నీ చుట్టూరా పరిస్థితుల్లో నుంచి పైనుంచి వచ్చే దేవుని స్వరం. ఇది దేవుని వాక్యం. బైబిల్ స్వరానికి బైబిలే సాక్షి. అది మానవునిలో మారుమోగుతుంది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం. దేవుడు చెప్పింది మనం వినాలి. నీవెక్కడున్నావు అన్నప్పుడు మనిషి ఆత్మవిచారణ చేసుకోవాలి, తన స్థితి తాను గ్రహించాలి. దేవునికి నిన్నడిగే హక్కు ఉంది, అధికారముంది. నీవు జవాబు చెప్పాలి. తప్పించుకునే ప్రయత్నం చెయ్యకు. దేవుని వద్ద నుండి పారిపోయే విఫల ప్రయత్నం చెయ్యవద్దు. పశ్చాత్తాపపడు, ఒప్పుకో. శ్రోతలు, దేవుని వాక్య ప్రయోజనమిదే. వాక్యమనే అద్దంలో నీ నిజస్థితి నీకు కనపడుతుంది. నీవు ఉండకూడని స్థితిలో ఉన్నావా? ఈ తరం ఆదాములను ఉద్దేశించి అదే ప్రశ్న వ్యక్తిగతంగా దేవుని వాక్యం అడుగుతోంది. ఈ లోకంలో, ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు ఎక్కడ ఏ మూలన ఉన్నా ఎక్కడున్నావు అనే ప్రశ్న వాక్యం ద్వారా మనిషికి వినపడాలి. అందుకే మనం దేవుని బిడ్డలం. దివారాత్రులు వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. తప్పిపోయిన కుమారుడా, కుమార్తె, ఎక్కడున్నావు? తిరిగి నీ తండ్రి దగ్గరికి రా అని వాక్యం ప్రబోధిస్తోంది. మానవుడా, నీవెక్కడున్నావు? నీవు ఉండవలసిన చోటు అది కాదు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని బైబిలు యొక్క దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొక్క బైబిలు పిలుస్తోంది. ఆదామా, సైతాను మాట వినవద్దు, నా మాట విను. నిషిద్ధమైనది తినవద్దు, శత్రువు మాట వినవద్దు, ఉన్నపాటున వచ్చెయ్యి అనేదే బైబిలు స్వరం. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు అంటోంది దేవుని వాక్యం. మరో మాట, మనకు ఎదురయ్యే శోధనల్లో, విషమ పరీక్షల్లో మనకు యేసు ప్రభువునే మాదిరిగా చూపుతుంది బైబిలు గ్రంథం. ఏది ముఖ్యమో

దానిని మొదట ఉంచాలి. యేసులాగే శోధనలను ఎదుర్కొని జయించాలి. దేవుని వాక్యంలో యేసు జీవిత విధానం మనకు ఉపదేశించబడింది. పాపం చెయ్యను, సిలువ మరణ పర్యంతము నా తండ్రికి నేను విధేయుణ్ణి. ఇదే యేసు విధానం, అదే మన విధానం కూడా. ఫిలిప్పీ పత్రిక 2:5-8 వచనాన్ని మా శ్రోతల హృదయాలపై ముద్రించగోరుతాము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. శ్రోతలు మరచిపోకండి, యిర్మీయా 20:12 ప్రకారం ఆయన నీతిమంతులను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను హృదయాలను చూచేవాడు. ఆయన గ్రంథమే ఈ పరిశుద్ధ బైబల్. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio88.com.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని పరమగీత కథానాయిక వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

0: నేను సమయం గురించి మాట్లాడుతున్నామండి. సమయం అతి విలువైనది. ఈ లోకల్ ఏదైనా ఎక్కువ విలువైంది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిదని ఉందంటే అది సమయము. దేవుని వాక్యం చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా.
1: పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు,
0: పగలున్నంత వరకు
1: నన్ను పంపిన వాని క్రియలు,
0: నన్ను పంపిన వాని క్రియలు
1: మనము చేయుచుండవలెను,
0: మనము చేయుచుండమను. పగలున్నంత వరకు, హి ఇస్ టాకింగ్ అబౌట్ టైం. వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏదైనా ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం వింటే మీరు, ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్, ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి, ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వర్క్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూ బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాక్యం చూస్తానండి, కొంతమంది ఉంటారు, లెట్స్ జస్ట్ గో క్విక్లీ ఇన్ టు ఇట్. పట్టుదల పట్టు పట్టినవారు మామూలు కాదు. దేవుని వాక్యం చూస్తే యెహోషువ గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా చాప్టర్ 8:18.
1: అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకుని ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను.
0: ఆగండి. దేవుడు అన్నాడు, యెహోషువ నీ చేతిలో ఉన్న ఈటని చాపు, ఆ పట్టణాన్ని నీ చేతులకు అప్ప చెప్తున్నా. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ పట్టణాన్ని నీకు ఇచ్చారంటే ఆ పట్టణం వచ్చేస్తా, వెళ్ళే పట్టణం నాది నువ్వు అని చెప్తున్నాడా? నో నో నో, పట్టణాన్ని అప్ప చెప్తున్నాడు, ఈటను చాపు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ చేతిలో ఉన్న ఈటతో పట్టణాన్ని స్వతంత్రించుకో. ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట అడుగుతున్నాను, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా? వాగ్దానం తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణం నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తుపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రి దేవుడు అన్నాడు, నీకు ఇచ్చానయ్యా అంట, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్, అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామ తెలియదు, తెల్లవారుజామున అవ్వచ్చు, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట చదవండి, అక్కడ అమ్మోనీయుల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి.
1: బీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇస్రాయేల్ వారిని చంపుట చాలింపగా కత్తివాత కోలక మిగిలిన వాడొకడను లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి,
0: ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25:20.
1: దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
0: ఏంటంట, ఎప్పుడు వరకైతే తను పోరాడాడో పోరాడి ముగించేంత వరకు ఈటను కిందకి దింపలేదంట. పట్టాడు, దేవుడు అన్నాడు ఈట ఎత్తిపెట్టు నీకు జయమిస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోలేదు ద టైం, జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైమ్ యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా చివరి వరకు ఆపకుండా జయం సంపాదించుకుంటానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 kilos ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 kilos ఉంటుందంట. సో 50 kilos అన్ యావరేజ్, లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్టంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 కిలోల్ని ఎత్తి పెట్టాడు, యుద్ధమయ్యేంత వరకు వదల్ల, యుద్ధమయ్యేంత వరకు వదల్ల. ఎంత కష్టమై ఉంటుంది, రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు తీసుకో. మీరు వాగ్దానాల కార్డు తీసుకున్నారని చెప్పారు. వాగ్దానాల కార్డు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ దట్ థింగ్? దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా, ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటి అది నువ్వు ప్రయాసపడింది? నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చే అంటున్నావు, నువ్వు ఆలోచించుకున్న ఒక ప్లానింగ్ లేకుండా ఒక స్ట్రాటజీ లేకుండా దేవా చేసే దేవా చేసే దేవా చేసే ఇది ఏం చేయడు దేవుడు. కొలసీ రాసిన పత్రిక 4:5-6 వచనంలో ఒకసారి చదువుదామండి.
1: సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి.
0: సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతోమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేసుకుంటున్నారు. నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితంలో అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ దోమ ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో నో నో నో నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం అండ్ సీజన్. ప్రతిదానికి కాలము సమయము తగును. దాని తగినట్టుగా చేయండి, దాని తగినట్టుగా బ్రతకండి, దాని తగినట్టుగా జీవించండి. దేవుడు నాకు తెలియజేసేది అదే. ఎలాగా మీరు ఈ సంవత్సరంలో ముందుకెళ్ళాలి? సింపుల్, ఐఎమ్ గివింగ్ యూ వన్ రూల్. ప్లాన్, ప్లాన్. లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్ ప్లాన్. మీకు అసైన్మెంట్ ఈరోజు, వేకప్ రెడీ. ప్లాన్ ఏంటి? ప్లాన్ మీ ఇయర్ని రాయండి. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్? Oh, there is one sister, praise God. There is another sister, praise God. Any brothers? One brother. Yeah. Two brothers. Anak patra next plan ummani. Because I want to see the plan. What month, what? What month, what achievement? By the end of the year, what is the task? What is the income? What is the revenue? What is the profitability? What is the loss? What if things go wrong? I'm not talking only about money. I'm talking about life. Eppudu em cheyabothunnaru? Eppudu ela undabothunnaru? ఈ సంవత్సరం టైం, అది టైమర్ వెళ్ళిపోతూనే ఉంది, టైమర్ వెళ్ళిపోతూనే ఉంది. హౌ యూ గోన్ యూజ్ ఇట్? ఎలా వాడబోతున్నారు? ఈరోజు చాలామందికి సంవత్సరం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ మంత్. సార్, చాలామంది మంత్ ఉండదు. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. హౌ డూ యూ స్టార్ట్ థింగ్స్? నేను ప్రాక్టికల్గా స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుకి ప్లాన్ చేయండి, ఒక రోజుకి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం అయిపోయింది. కానీ రేపు ఏం చేస్తారు, ఈరోజు రాత్రి ఆలోచించండి. అంటే ఇప్పుడు నుండి ఆలోచించుకుంటా నైట్కి రాయండి అంటున్నా. ఈరోజు నుండి మీకు ఒక సవాల్, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, రాయి. టేక్ ఇట్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, రాయి, పుట్ ఇట్ డౌన్, మేక్ ఇట్ అ ప్లాన్. ప్లానింగ్ ఇస్ వన్ థింగ్, సెకండ్ ఇస్ అకౌంటబిలిటీ. లెక్కలు చూసుకుంటాం రెండోది. ఈ రెండు ప్రాక్టికల్ మీరు స్టార్ట్ చేయాలి ఈరోజు నుండి. నిజంగా మీ జీవితంలో మార్పు చూడాలంటే, దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు వాక్యం చదివారు, మీరు ప్లాన్ చేస్తే దేవుడు స్థిరపరుస్తాడంట. యోహోషువకి దేవుడు ఎల్లు నీకు ఇస్తాను అన్నాడు. ఈయన రాత్రి ప్రయాణం చేసి సర్ప్రైజ్ అటాక్ కొట్టాడట. దేవుడు ఇచ్చాడ ప్లాన్. ఇంకా మీరు యోహోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా ఉంటే ఎన్నో ప్లాన్స్ యోహోషువ వేస్తున్నాడు, దేవుడు జయం ఇస్తున్నాడు. ప్లాన్ లేసేది యోహోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే టైం. టైం, ఆ టైం కరెక్ట్గా వాడు జయం లేదు. I'm asking you, plan. ఏం చేయబోతున్నా, రేపేం చేస్తా, రేపేమి చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ఏంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి. ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తాను. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకు ఏం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు. నో నో నో, వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో రై, నీలో ఏముంది, నీకేముంది. ఇంక మాటలు చెప్పాలంటే, వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏది, దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నేను లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోన్ ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి, రాయి. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావు అనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలో ఉన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చాడంట. ఏంటి అది మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్. రైట్ డౌన్, రాయ్, రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నీ చిత్తం అయితే జరిగించు, నీ చిత్తం అయితే జరిగించని గాలి ఉదరస్తం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు, యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలను ఇస్తాడు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ రాసుకో, లెక్కలు రాసుకో, లెక్కల పుస్తకం సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకేం పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా లెక్కలు రాయి, 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు, లెక్కలు రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు, నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా, నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా, ఉన్నదే 10 రూపాయలు, ఇది కొంటాం అవసరమా, ఇది తింటాం అవసరమా, ఇది లేకుండా బ్రతకలేవా, ఇది లేకపోతే ఏ పెద్ద మిగులుతుంది, కొంచెమే మిగులుతుంది, మిగులుచు. ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే, ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు, అందరికీ చిన్న ప్రారంభాలే. చిన్న దాంట్లో నేర్చుకోవాలి, కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు వాటిని తెలియజేయబడదు. కొంచెంలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడు, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి. ఒకటి మీ జీవితం, రెండోది మీ లెక్క. ఈ రెండు టాలీ అయ్యాయి అనుకో, ఎక్స్ట్రాడినరీ, యూ విల్ సీ ఇంక్రీజ్. నువ్వు ఎప్పుడైతే లెక్కలు చూసుకుంటా నేర్చుకుంటున్నావో, నీ ఖర్చు పెట్టమని కాదు, అవసరత కొరకు, మేలు కొరకు ఖర్చు పెడతావు, లాభం కొరకు ఇన్వెస్ట్ చేస్తావు. మీరే చూడండి మీ జీవితంలో. ఇంకా నేను నెక్స్ట్ ఇన్వెస్ట్ గురించి మాట్లాడాలి. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఇన్వెస్ట్ అంటిల్ యూ లెర్న్ దిస్, నో పాయింట్. వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ, వేర్ విల్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్, వేర్ విల్ యూ యూటిలైజ్ యువర్ లైఫ్, యూ కెనాట్ డూ దట్ అంటిల్ యూ లెర్న్ దిస్. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అక్కడికి వస్తారు. ఈరోజు చాలామంది దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లో, గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షలు చేర్చిపెట్టు, 10 లక్షలు చేర్చిపెట్టి ఏం చేస్తావు, ఏం చేస్తావు నిజంగా? ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు, ఆ 10 రూపాయలు నేర్చుకో ఫస్ట్. ఆ 10 రూపాయలు నేర్చుకో, ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా, ఆ 10 రూపాయల్లో 1 రూపాయనే ఎత్తిపడతా నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లెర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్దిల్తారండి. ఈరోజు లోకల్లో ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు ఏం తెలుసా, లోకల్లో వారు అంత ప్రయాసపడి గొప్ప వాళ్ళు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు నా ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పని నేను ఏం చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి లోకంలో వాడు పడి దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులకి నాలో ఒక నడిపించి నా ప్రేమను చూపి, అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నాపులు తీర్చి, దేవా సాగించి అప్పిస్తావా, డబ్బులు ఏమైనా ఉంటావు పంపిస్తావా, 10,000 అంటే కొట్టు 2 రోజులు ఇస్తా, ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు, అంత నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతిగా ఉంటాను లేదు. వాక్యంలో చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12, మాకు జ్ఞానము కలుగునట్టుగా చేయము,
1: మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
0: ఏంటంట, మా దినాలు లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, అంటే టైంని లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, టైం లెక్కిస్తాం మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టీచ్ అస్ టు నెంబర్ ఆర్ డేస్ దట్ వీ మే గెయిన్ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాక్యంలో చూస్తాను నేను, రోమీయులకు రాసిన పత్రిక 13, Romans 13:11.
1: మరియు మీరు కాలమును తిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
0: ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారికి ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం, ఇప్పుడు పరిస్థితి కాలం సమయం ఎరిగిన వారికి ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీకు పని చేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్, తగినట్టుగా ఉండాలి. ఎప్పుడో ఉన్నట్టు కాదు, ఇప్పుడు కాలము సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ అ టైమ్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ కాన్క్వరింగ్. అదే రీతిగా బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితాల కార్యాన్ని జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా. నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17,
1: లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
0: ఏంటంట, లోకము దాని ఆశ గతించిపోతుంది గాని దేవుని చిత్తము జరిగించువాడు
1: నిరంతరము నిలుచును.
0: చూసి ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరంలో తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం సమయం, నక్షత్రములు పెట్టినప్పుడు దేవుడు ఏంటంట కాలానికి సమయానికి సాదృశ్యంగా పెట్టాడంట. జస్ట్ క్యాలిక్యులేట్ టైమ్ అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు, ఇక్కడ శాంపిల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు యూఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం, యూఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్, నిత్యత్వంతో, దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరికి చదువుదామండి.
1: కాబట్టి మేలైనది చేయ నిరిగియు,
0: మేలైనది చేయ ఎరిగియు,
1: అలాగు చేయుని వానికి పాపము కలుగును.
0: ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంటే, ఇంకా మాటలు చెప్పాలంటే, డూయింగ్ నోయింగ్ వాట్ టు డూ రైట్ అండ్ నాట్ డూయింగ్ ఇస్ అ సిన్. మీకు చెప్తానన్ను, Do you know what is right? మీరు ఏం చేయాలో తెలుసా? చాలా మందికి తెలుసు, చేస్తున్నారా? చేయట్లేదు. పాపం అంట. జాగ్రత్త. దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప, అన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుల ఉపమానం. సైమ్ టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది, కొంత సమయము, ఫర్ సీజన్, కొంతకాలము దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం, ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచి దాసుడు కాబట్టి ఆయనకు అన్ని ఇచ్చాడు. ఆ మంచి దాసుడు ఏమనుకున్నాడంట, యజమాని వస్తాం, ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పొక్కడిని కొట్లాడుతున్నాడంట, పొక్కడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు ఇతరులకి? హీ వాస్ ఇంగ్లీష్లో ఎలాగ ఉంటుందంటే నోటితో గాలితో కొడతనట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లౌస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలామంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యంలో చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉంటే, ఇతరులని దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలాగ ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటనే మీరు, మీ సమయం అతి విలువైంది. యూనో, ఐ ఆల్సో వాంట్ కన్క్లూడ్ వన్ మోర్ థింగ్. మీకు ప్రాక్టికల్, ఫస్ట్ ప్లాన్ యువర్ లైఫ్. ప్లాన్, దృష్టి ఏంటి? ప్లాన్ యువర్ లైఫ్ స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుతో ప్రారంభించాడు. ఈరోజు ఏంటి తెలీదా? ప్రభు ఏం చేయమంటావు? నీవు ప్లాన్ చేయాలంటే మొదటిగా నీ కలిగింది ఏంటి, నీలో ఉన్నదేంటి, నీకు ఆశపడేది ఏంటి, అన్నీ రాసుకోవాలి. రాయండి, ఒక ట్యాబ్ రాయండి. వాట్ డు యూ వాంట్? వాట్ డు యూ డిజైర్? వాట్ ఈస్ దట్ యు గాట్? రాయండి. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమన్నామనే ప్లాన్. అండ్ ఐమ్ సజెస్టింగ్, మీరు పడుకునేటప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడతా పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పుడు నుండో ఉంది స్టడీ, పక్కన పెట్టుకోవద్దు, బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది రేడియేషను, మంచిది కాదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్, వద్దురా బాబు పక్కన పెట్టుకుంటారా అంటే నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు. వాడికి డ్రగ్ అడిక్ట్ ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకున్న నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టి పెట్టుకుంటున్నా తీసి పడి, కీప్ ఇట్ ఫార్ అసై, దగ్గర తీసుకురావు, దగ్గర పెట్టదు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మన జీవితాన్ని మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు నచ్చింది ఏది ఆయన తీయడం, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకోవు. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు, నువ్వు అసహించుకుంటేనే దేవుడు చేతుల్లో సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. If you love sin and live in sin, God is not going to pull you out and say, "Rara bite gan tiyudu." Nee ishtam. Jeevam maranam nee mundu undi, edi kavalo korko. Bratakala naash padutunava? Bratukulokara. Chavali chastanu naaku telise chastanantava? Chavu. Ajnanalo unnava? Idigo naa vaakuni telichestunnanu, jnanaatmanni naa jnana hrudayanni kaligontavani. Kaani nuvu inka andhakaramlo untaanante nee ishtam. Ee roju ee vaakyam intna varu kuda. Nee samvatsaram, mee kaalam, mee samayanni sadhyogaparchukondi. వ్యర్థపరచు, డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. బీ ఎ బ్లెస్సింగ్, బీ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్. నోబడీ కెన్ బీ ఎ బ్లెస్సింగ్ అంటిల్ దే ఆర్ బ్లెస్డ్, రిమెంబర్ దాట్. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఏదో పెద్ద ఆశీర్వాదం అంటే కాదు, ఫస్ట్ నీ జీవితంలో నీకు ఉండాలి ఆశీర్వాదం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డిసిప్లైన్. క్రమశిక్ష అనేది మస్ట్ అండి, అది మీ ఇష్టం, అది మీ చిత్తం అంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. నీ చిత్తం ఆయన చిత్తానికి సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు, లబ్ధి చేయడు. దేవుడు సర్వశక్తిమంతుడు, వారి విశ్వాస పరిమళన చొప్పున అంట, అంటే వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు అంతే. ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్. గాడ్ ఇస్ సేయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికీ, మంచోడికి చెడ్డోడికి, నీతిమంతుడికి అవినీతికి, దుష్టుడు అవునే పాపం అవునే పరిశుద్ధుడు అవునే సెయింట్ అవునే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చాను నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికీ ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికీ దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం, హౌ యూ యూటిలైజ్ యువర్ టైం, మీ సమయం ఎలా వాడతాడో దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను, ఒక సద్యోపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు, మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు, ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుత్వం చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే, నీ రక్తం ద్వారా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పొంది ప్రభా, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, దృష్టి దయచేయ, నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా, నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా, నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, మాకు ఇచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. మీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికి దయచి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవ. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభా, వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన వరములు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన అవకాశాలు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా, నువ్వు ఇచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా, నువ్వు ఇచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నారా, నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులోనైనా సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభువా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభువా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభువా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభువా. ఇదిగోనే నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమార్థమై జీవింపజేయి. ఈ బలలో పాలు పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచే, అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా. నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించు. నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయంలో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వచ్చినాము తండ్రి, ఆమేన్.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్ళాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నింటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం ఆవగింజంత. కంపారిజన్ ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను. ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దానితో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు. వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు. 3వ అధ్యాయంలో ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపం ఉండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష్య సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్లకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును. హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనం ఈ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యం అంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడో ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్. అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పూలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థం ఏంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును, ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడేమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్టు యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనం పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరము ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళి. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్తు మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఎ

0: సృష్టి యొక్క వ్యవస్థ. కానీ ఆ క్రైస్టు తల్లి మరియ యొక్క గర్భములో ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం! తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరూ ఆయన లోనికొచ్చేలాగున ఆయన రక్తముచేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
1: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
0: దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది. అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు. అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాను అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాను యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగా ఉండేదెవరు,
1: విరోధి.
0: ఇక్కడ సమస్య అదే. ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా,
1: వారు
0: కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
1: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
0: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గూర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు, ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు, వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్టిండియా కంపెనీ లోనికొచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు, బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు, ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
1: ప్రేమ.
0: యుద్ధము చేయొద్దు.
1: వ్యత్యాసంగా
0: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్, బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
1: ఆల్రెడీ
0: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు, చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లా ఏం చేస్తున్నాడు, కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం, దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటమి అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
1: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి.

0: ఇంటికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే అయితే ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి. నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములు మూడున్నాయి, నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు, నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇస్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు, ఇస్రాయేలు విశ్వాసం కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసముంది ఇస్రాయేలుల విశ్వాసం, ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థమవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసిండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి. అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు ఇర్మియా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములు ఏర్పరిచాడు, అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకములో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్, ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు, వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు, ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగజేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత
1: ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇదెప్పుడు చేస్తున్నాడని అడిగితే, ఒకటి లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నాడు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు,
0: చూస్తున్నారు.
1: చూడగా చూడగా చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్. వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు? బాబు రైట్లో వేయి, చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము? విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి వారి బుట్టలో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
0: వారికి
1: చూపిస్తున్నాడు. చూడండి, ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తబిత చనిపోతుంది, అతడిల్లి ఏం చేస్తున్నాడు?
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటూ వస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం, మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం,
1: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు. కానీ చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాం కూడా. కానీ లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ఉందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు,
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను, ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల, నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని, ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉంటేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేనొక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకంలో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. 2 కాన్సెప్ట్లున్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనము నాలోకి వచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్. ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేం.
1: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నే జీవిపజేసే ఒక విషయం
0: బేస్ అక్కడ ఉంది,
1: బేస్ అయి ఉంది. ఇది పరలోకానికైన విశ్వాసం, పరిచర్యకైన విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి స్వంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసును విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడొక తల్లిని స్వస్థపరిచాడు. అక్కడ అసంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది. ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంతా విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను. కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంతా ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు. ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒకలాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోకరాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోకరాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకని ఆ పారాబుల్ చెప్తున్నాడు, పరలోకరాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

స్పర్శ అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అనే లోకోక్తి మనందరికీ బాగా పరిచయమే. అయితే ఇక్కడ

సర్వసృష్టిని కలుగజేసి మనకు ప్రేమతో అనుగ్రహించిన దేవుడు మన నుండి ఆశించేది వెండి బంగారాలు, విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయాలు మాత్రమే.

క్రిస్మస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

మారుమనస్సు పొందమని చెప్పేందుకే క్రీస్తు ఈ భూమిని అవతరించింది. మారని పాపాత్మల కోసమే ఆయన బలిపశువయింది. అది తెలుసుకున్న ఓ ఆత్మ ఆయనకిలా కృతజ్ఞత తెలుపుకుంటుంది, ప్రభువా

0: యేసుప్రభు కూడా నాకులాగ ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగాను. ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట చెప్పడం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లో పాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది, నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోల్ గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి, మా విలువేల్పు నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది. నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉండేవి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసుయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతట తాను తిరుగుతుంది, భూమి దానంతట తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కళ్ళు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని. మానవుడు ఎలాగ కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన దాకా ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తులరాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తులరాజు
0: కత్తులరాజు
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారా?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నలకొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపచ్చలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పపాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కట ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తులరాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకునే జీవితం.
1: షెటిల్మెంట్
0: షెటిల్మెంట్లు
1: అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు వందల కోట్ల ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద అంటే నాకు ఒక ఆలోచన ఉండేది. నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండి అండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షోడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి షోడా పగిలిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకున్న విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిలు పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన్ని న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను ఆ గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కరడు గద్రాన్నతో గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడ కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్ర అని చెప్పాడు. ఎక్కకపోతుందో నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎత్తులో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు. కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా అంటే ఒక్కరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి తినటానికి సిగరెట్లకి ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపర్ పోసి ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తే ఏంటంటే 150 క్రేన్ కొట్టుకోవాలి వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్స్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను తాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి మందు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి నాకేంటంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్ది కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్ది నరాలు కొద్ది గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడు కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే అది చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని. కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 8 రోజులు తినిపోతుంది, పిల్లి 8 రోజులు తినిపోతుంది, మనిషి 8 రోజులు చంపవచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంటే ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసిన, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు.
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా యేసుప్రభు నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటా. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఇవి వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడిని నేను. నేను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడిని ఇంటికి. ఆ ఊర్లో ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇందుకు వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాళ్ళు. మా మలిలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోనికి వెళ్ళంగానే ఇక ఊరు ఊర్లు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండే, అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద. అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాను, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి వామ్మో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్య అన్నారు కానీ ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి, మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే. సరే ఆయన అన్నాడు, ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరన్ ఉంది, ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసు వాళ్ళు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నాను అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు, వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజు అన్న, కామ్రేడ్ రాజు అన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు, నేను ఏదైతే కోరుకున్నాను ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరుమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి, నాకు తెలుసు ఈ పరిస్థితి, గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అనమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు 2 కాదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని సస్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను మళ్ళీ, అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది. అక్కడ ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ వేడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అని అంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడ మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని. ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం మంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగా అని చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో ఎల్లబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిల్ సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటాననేది ముందే చెప్పేది, నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరు అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జిల్లా ఉంటాయి, ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరిక అక్కడ. గ్రేహాండ్స్ వాళ్ళకి దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడొక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను, వెపన్స్ ఎందుకు ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్సన్స్ ఎందుకు ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట ఆ లాడ్జ్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం, వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నా అని చెప్పి వాడు తుపాకి మడం తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి, ఏ ఏడబాక రెందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక, ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే, పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువులో పక్క పోలీసులో పక్క రెండు టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు వెనకడు చేసి
0: అనుకోండ్రే, అప్పుడు నా మీద సత్యనారాయణ అని ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు. సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రాస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాం కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలిసి ఉంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాను అనే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో దాదాపు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు, మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నగుల్లిపేటలో ఉంటారు ఆయన, ఆయన కర్ణాటక డీజీపీ అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ, ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచను అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారీలు ఉటారు ఉటని చెల్లరే చెల్లు అని చెప్పి వెళ్ళిపోని చెప్పేసి అని నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రంగలు మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారేంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారేంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాము బబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేల రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారు బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకున్నాడు. అంతగా మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెరుచుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు మూయి అనేవాడిని. ఇదేంట్రా నమ్మవేది నువ్వు అనేది. నేను నమ్మేవాడిని కదా, మా అమ్మని కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుణంతో ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ అక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికుండా ఏడుపులేంది, ఈ శోకం, ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే శోకాలు పెట్టి ఏదో చచ్చిపోయినాడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోపు దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటాలు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రజీవి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కళ్ళు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగున్నా బాగలేదని ఇసురు కొట్టడం, కసురు కొట్టడం, కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను ఇసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకి ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సుల్లో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు మూడో వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివాల్వర్ ఉండేది, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను ఒక నెల 2 నెలలు వెళ్ళకపోయేదలకు నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని మాలిక్ అనేవాళ్ళు, మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మటర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులో చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాదారుని కొట్టి చంపాము.
1: మీరు
0: వాడిని కొట్టారని మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలు అనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ, నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం, చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపాం, ఆపి దిగరాని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగుళం అంగుళం గ్యాప్తో కొట్టాను నేను అన్నీ. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెల రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెల రాజు పొడిచాడు 3 అంశాలు మందుకిపోతే పొడిచాడు, కొంతమంది బార్లలు కబురు చేసేవాళ్ళు, అన్న ఎందుకన్నా 3 అంశాలు కాబట్టి ఇక్కడ 3 ఫుల్లులు దాగాను నేను కాదని నేను మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితులు ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది, అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షటర్లు నా జైల్ మేట్స్, అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం, నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులు చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాడు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని వాడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి, ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు, జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనే వాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి అష్టవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగానే నా సిక్స్ సెన్స్ ఎందుకు పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు పొన్నూరెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసే, చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్టాండ్లో మీరు రండి, అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగల్ని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలని ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడేయన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే, 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఐ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో, లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఒకరోజు 2003 గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారు అనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పని, విప్లవకారులతో ఏం పని అది ఇదని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో, సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం, అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం. వైజాగ్, మధురవాడ, కొమ్మాది, చిప్పాడ, నడిగట్టు, సబ్బవరం, గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇయ్యే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పోడ్చిందే కదా అని. వాళ్ళు చెప్పాలంటే పొడిపించుకుని చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు, కొన్ని తంత్రాలు, కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుపురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహం రా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఇట్టా నేర్చుకున్నారా, మనం ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం, ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పద అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు, అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకు రమ్మంటాడు, వీడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనేది నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే, అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి కుడి చేతి కింద ఇప్పుడు రెండు కత్తులు బ్యాక్లో ఉండే ఎప్పుడు కూడా. నేను ఒక్కనే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నా. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లో అనుకున్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ అందరూ వస్తామని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇది నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్కి ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదే

0: ఇటు చెప్పటం మొదలు పెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ ఒకటి పెట్టాడు ఇద్దరు మధ్యలో. పెట్టి నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకెళ్ళంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇడు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు, ఆడమన్నాడు అల్లిని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూసాను
0: నేను అరడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను అరడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాలా, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నా, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెల రాజు అన్న, నాకు మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేంది అప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడు శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెల రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టాను, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లేని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం మీద కట్టి ఆడిస్తున్నా అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్న అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీవు లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగింది అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసాను మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్ల వాళ్ళతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు, అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు, అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏం రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎండుమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలు కొట్టి ఉంటుంది అది నీకోసం తీసుకుని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తాను. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికెళ్ళో చూసినా వాడు నీకెళ్ళో చూసినా నమస్తే అన్న అని చెప్పి వాడిని

0: నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్నా. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కింద అని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పని చేసిద్ది అన్న, పని చేసిద్ది నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మా నాన్న, ఎక్కడైనా పని చేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పని చేసేది కానీ మీ ఇంట్లో పని చేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పని చేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పని చేసిద్ది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు, నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంటిలో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంది మీరు కనపడుతున్నాడు అంటే, ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేలు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నా నన్ను సచినలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న, అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శశానం ఉండే, నిడుబ్రోల శశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయి అంటారా అన్న, ఏ ఎందుకు లేవన్నా బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను, మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలంటే మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోలు మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాలని. అయినా రాలా, తెల్లారు అడిగే వాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న, అంటే శనగపప్పు బెల్లం మరమరాలు మూడు కలిపెట్టను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను మూడు కలుపుకొని వెళ్ళాను శశానానికి, వెళ్ళి మూడు కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి, బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి, అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గర అండి, నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారుజామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపలేదు, నిద్ర లేపలేదు, ఆ పక్కన అయ్యా ఏందో ఏడుపనుకున్నావు, లేచి వెళ్ళవయ్యా అని అంటే, రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శశానం లేదో జరుగుతుందిరా అని తొమ్మిది చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా, లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అనమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీకగలిగితే మనం అప్పుడు దయ్యపు శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇద్దరు చెంబులు గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్ల చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా. ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుంది అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు. ఇప్పుడు ఓకే, నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతుంది నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు. ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది, నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటానన్నా అని వారం రోజులు ఆరు రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను. ఎటు కాదు ఆరు రోజులకి. ఏడో రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ. మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని, అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు, ఆడి మాట ఆబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్న వీడు నా మీద కొత్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏనన్న అరే సామ్యాలు ఇంద్రా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్న. సరే అన్న నేను వెళ్ళిపోతాన్నాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అన్న, ఎలా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడే నేను ఎవరో తెలుసా నీకన్నా? తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న? మలినరాజు అన్నాడు. మలినరాజు చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా, కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీటే కనపడుతున్నాడు నాకు ఫుల్ ఆన్ అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా రెండు బీరు బాటిల్ కనపడుతుంది, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉంది, ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా రెండు పోట్లు వేసాను. రెండే రెండు పోట్లు వేసి మోకాల మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెలరాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్ప అయిపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి చూస్తూ ఉంటాం ఎవడు ఏం చేస్తాడు. అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డవచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసా. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు, ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు, కొట్టుకులాడేవాడు కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు పట్టుకున్నారు జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు, వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నా. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావు అన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ ఇడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు, మొత్తం శుభ్రం చేశాడు, చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. ఆడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నొప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగా అన్నాడు. అంతే బలంతానే పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తా నా మీద ఆ మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు, ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. ఆఖరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు, కొండరాజు కొండరాజు ఏమైంది, కొండరాజు ఏమైపోయినాడు, నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న, ఏమన్నా నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి, అవి నా నన్ను బంధించేటట్టుని అన్నాడు. అది ఎందుకు బంధిస్తే నేను అన్న, నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మీ అమ్మ ప్రార్థన ఆపుకోవా, మీ అమ్మ ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మను తిట్టే చూడు, బీభత్సమైన తిట్లు తిట్టాలి, నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇల్లంతా గందరగోళం పీకి పందిరేసినమాట. అంటే ఒక మంచి మూమెంటు నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి, అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు ఏవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశరణంలోకి వెళ్ళినా, నేను దెయ్యాలు పిలిచినా, ఏం చేసినా, నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారంలాగా ఉండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దైవ శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసినా అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను, పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో, ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను, విప్లవకారుడు అయిపోతాను, నక్సలిజంలో చేరిపోతున్నాను, ఇంక మీరు నా కోసం ఏడవద్దు, ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదైనా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను, లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు, మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు, ఉండాల్సిన చోట ఉండొచ్చు. కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ నా అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకు, ఎప్పుడైనా కాపాడుకో, ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి. మా అమ్మ ఏడుతూ ఉంది, ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేదాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతూ ఉంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోటూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి, అప్పుడు ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు, డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది, ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని 3 నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్న రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్న పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను, వాళ్ళు వేసిందని సమాధానం 4 లైన్లు నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా, ఈ దేశంలో ఒక పనిలాగా ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతులు ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి తినటానికి తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అందించడం, ఇదేంట్రా బాబు అనే నాకు పక్క. పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలో అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టే నేను వెంటనే వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు ఇక అంతే. ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకటి ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగలను. యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్టర్లో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను, ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ ఒక ముందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సీ బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద ముందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు అసలుకి, నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడతాను, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి ఈ మాటలు, భయపడకము నేను నీకు దేవుడు అయి ఉన్నాను, దిగులు పడకము నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి, వాళ్ళకే కువైటోళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి 5 పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మ ఏంద్రా బాబు అసలుకి, ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసొట బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకంగా ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుచ్చుకుని ఆ కోపని. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా, బాబు ఎవరన్నా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ వాడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటలకు వెతికేవాళ్ళు, ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామ్గా ఉన్నాను, ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు, భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నా. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది నా మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడా నువ్వు ఉంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పని లేదు, దెయ్యాలతో పని ఉండని, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండాలి, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను, అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరన్నా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ వాడు కారు వాడు వస్తే కారు అడిగి వచ్చిరాని భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్ర బాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నాను, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయాలన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయ బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగు అంటే అవునన్నా అన్నాడు, గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని అయిన రా తమ్ముడు, ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడత్తడం ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తున్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పటిదాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100 మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాటలంటే ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు, ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజుబాబు గారు మాట్లాడుతుంటే ఫస్ట్ కే రాజుబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాను నేను. అది అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు. నాకు తెలిసిందల్లా ఏమన్నా ఏడిపించడమే. ఎట్టా ఏడిపిస్తా వాడు ఎలా కూర్చుని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెల రాజు గారు నువ్వేడుతున్నావా ఇంట్రా నువ్వేలటవేంద్రా లోన ఒక పోరాటం గద్దెంపనమాట. నువ్వేలటవేంటి అసలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొద్దండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా. ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనికి వెళ్ళలేదు. అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది నేను అసలు రాదలుచుకోలేదు నా హెల్త్ బాగలేదు అయినా కానీ వచ్చాను నీకోసం వచ్చినట్టున్నాను దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు గొల్లా డేవిడ్ రాజు పాస్ట్ గారు అని అంతర్విధి కర్ర అయింది. ఆయన సంఘంలో ఇంకా ఆయనతో సార్ మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం అయినా నువ్వు అదాన్లో ఉంటావు మేము మాలియాలో ఉంటాం మాలియా సాల్మియాలో ఉంటాం కష్టమైంది కుదరదు చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు మా సంఘస్తో చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను. నేను పలానా అదాన్లో ఉన్నాను షార్ అయింది గత ఎంత అని చెప్పేసి మందక అయింది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల సేపు కూర్చున్నాం ఇద్దరం. ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అనా నేను ఇక్కడ పలానా నెట్టు పొడిచా ఇటు చంపా ఇది నా బతుకు ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా నువ్వు ఈయన క్షమించే దేవుడు అని చెబుతున్నావు. నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తిటే నక్సలైట్లా అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా. అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పనిచేయాల్సిందే అంటారు. వస్తానని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అటు ఇటు కాకుండా అయిపోయాను. నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువునా, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరమైన పరిస్థితులు ఉన్నాయంటే అప్పుడు సౌలు అధ్యాయం మీద దగ్గరుండి చదివించాను నాతో. ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడా నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ ఎక్కడో దిక్కులేని చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తాను అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో, అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను ఒక సెలవులకి. వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం, అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరిలందరూ నన్ను మల్లెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, ఈడు కత్తుల రాజు, ఈడ ఒక నక్సలైట్, ఈడొక విప్లవకారుడు, ఈడొక యుద్ధమగాడు పిలిచేవాడు, రకరకాల పేర్లతో పిలిచేవాడు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు, ఆహ్వానించేవారు మల్లెల రాజు అన్నందో చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపులు తండపు తండలకు వచ్చారు. అసలు మల్లెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైంది అని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు నాకు మారు మనసు బాప్తిజం కూడా లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నా నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినా నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నానా ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలెలూయ అని చెప్పి యేసుప్రభువుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటం ఏంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటం ఏంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాలు చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రేపుకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనం పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనం కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నవాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను, నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద, మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.